సకలాయ నమః స్థపతి స్థిరాయ నమః విజితాత్మనే నమః విధేయాత్మనే నమః భూతవాహన సారథయే నమః సగణాయ నమః గణకార్యాయ నమః సుకీర్తయే నమః చిన్న సంశయాయ నమః కామదేవాయ నమః కామపాలాయ నమః భస్మోదూళిత విగ్రహాయ నమః భస్మప్రియాయ నమః భస్మశాయినే నమః కామినేకాంతాయ నమః కృతాగమాయ నమః సమాయుక్తాయ నమః నివృత్తాత్మనే నమః ధర్మయుక్తాయ నమః.

ప్రభవే నమః, అవ్యయాయ నమః, లోకపాలాయ నమః, అంతర్హితాత్మనే నమః, కల్పాదయే నమః, కమలేక్షణాయ నమః, వేదశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః, నియమాయ నమః, నియమాశ్రయాయ నమః, చంద్రాయ నమః, సూర్యాయ నమః, శనయే నమః, కేతవే నమః, విరామాయ నమః, విద్రుమచ్చవయే నమః, భక్తిగమ్యాయ నమః, పరం బ్రహ్మ మృగబాణార్పణాయ నమః, అనఘాయ నమః, అద్రిరాజాలయాయ నమః, కాంతాయ నమః, పరమాత్మనే నమః, జగద్గురవే నమః, సర్వకర్మాచలాయ నమః, త్వష్ట్రే నమః, మంగళాయ మంగళావృతాయ నమః, మహాతపసే నమః, దీర్ఘతపసే నమః, స్థవిష్ఠాయ నమః, స్థవిరాయ నమః, ధ్రువాయ నమః, అహ్నే నమః, సంవత్సరాయ నమః, వ్యాప్తయే నమః, ప్రమాణాయ నమః, పరమాయ నమః, తపసే నమః, సంవత్సరకరాయ నమః, మంత్రాయ ప్రత్యయాయ నమః, సర్వదర్శనాయ నమః, అజాయ నమః, సర్వేశ్వరాయ నమః, స్నిగ్ధాయ నమః, మహారేతసే మహాబలాయ నమః, యోగినే నమః, యోగ్యాయ నమః, మహారేతసే నమః, సిద్ధాయ నమః, సర్వాదయే నమః, అగ్నిదాయ నమః, వసవే నమః, వసుమనసే నమః, సత్యసర్వపాపహరాయ నమః, హరాయ నమః, అమృతాయ శాశ్వతాయ నమః, శాంతాయ నమః, బాణహస్తాయ ప్రతాపవతే నమః.

0: ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఇప్పుడు సప్తమ అనువాకంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఏడవ అనువాకంలో ఈ అనువాకంలో మళ్ళీ అన్యతో నమస్కారములే, అంటే ఒకే వైపు నమస్కారం ఉంటుంది, ఉభయతో నమస్కారం కాకుండా. ఇది మీకు ఎలా ఉంటుందంటే ఒక యుద్ధం ప్రారంభావస్థ నుంచి విజయావస్థ వరకు మొత్తం వర్ణించబడుతుంది ఇందులో. ఎందుకంటే రుద్రం అనేది ఒక కల్పవృక్షం, ఏది కావాలంటే అది, పంటలు కావాలంటే పంటలు, జ్ఞానం కావాలంటే జ్ఞానం, అన్నం కావాలంటే అన్నం, నీరు కావాలంటే నీరు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఆయన అని తెలియజేస్తున్నది. ఈ స్పృహతో మనం ఏది ముట్టుకున్నా ఈశ్వరుడు కనిపిస్తాడు. మన ఇంటిలో పంపు నుంచి గారే చిన్న ప్రవాహం కూడా ఈశ్వరుడే, అది బకెట్లో పెట్టుకుంటే అందులో కూడా ఆయనే కనబడుతున్నాడు. అందుకే రుద్రం ఎక్కడ జరుగుతుందో అక్కడ జలానికి కూడా లోటుండదు, ఇందులో ఏ సందేహం లేదు. అన్నిటికీ అన్ని సమృద్ధులు ఆయన ఇస్తాడు, అష్టమూర్తి స్వరూపుడు. అలాగే మనం చేసే ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల్లో ఉండే శక్తి, ఇవి ఫలించాలి కదా, ఎంత కాదన్నా. అందుకు ఇవి ఫలించాలి అంటే ప్రతి పని ఒక యుద్ధం అనుకున్నాం. యుద్ధం ఎలా ఉంటుంది? సంకల్ప స్థాయి నుంచి మనలో ఉన్న అన్న శక్తుల్ని కూడగట్టుకుని, కూడగట్టుకున్న శక్తులన్నిటికీ కూడా ఆలోచనలు అందించి, అంటే అన్ని శక్తుల్ని కూడగట్టుకోవడం అంటే సేనలన్నిటినీ రెడీ చేయడం, ఇంద్రియాలన్నిటి, దానికి తర్వాత ఆలోచనలు, మంత్రులు, వీళ్ళే సేనాపతులు, అందరు ఎక్కడున్నారో ఆలోచించండి, వీటితో మనకున్న ప్రతికూలములన్నీ తొలగించుకుంటూ వెళ్ళి అనుకూలతలన్నీ సాధించుకుంటూ వచ్చి కార్యసిద్ధి చేస్తాం. దేనిలోనైనా, ఒక ఆధ్యాత్మిక సాధన కూడా అంతే, దేనిలోనైనా ఎన్ని అనుకూలించాలండి, ఏ ఒక్కడి ప్రతికూలించినా అన్ని మన నిర్వాకమే అని గుండె మీద చెయ్యి వేసుకున్నామా, ఆ క్షణం చాలు మన ప్రతికూల, ఒక ప్రతికూల శక్తి మనలో ప్రవేశించడానికి. అందుకు ఆధ్యాత్మిక సాధనలో నిత్య జాగరూకత అవసరం. తనని తాను ఎప్పుడూ స్కాన్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యవస్థలో ఈశ్వర చైతన్యం రక్షించాలి అనే ఎరుక ఎల్లవేళలా కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ మనం ఏ ఏ అవస్థల్లో ఉన్నామో, ఏ ఏ వస్తువులతో ఉన్నామో, ఏ ఏ వ్యక్తులతో ఉన్నామో, ఆయా అవస్థల్లో, ఆయా వ్యక్తుల్లో, ఆయా వస్తువుల్లో కూడా ఈశ్వరుడున్నాడన్న స్పృహ నీకు ఉంటే ఆ ఈశ్వరానుకూలత వాటి నుంచి నీకు లభిస్తుంది. ఇప్పుడు యుద్ధం ఎలా ప్రారంభమవుతుందో చూడండి. ముందు యుద్ధాన్ని అనౌన్స్ చేస్తున్నారు. ఎలా అనౌన్స్ చేస్తారు? భేరీ మోగించేవారు పూర్వం, ఇప్పుడైతే మరో రకం సైరన్లు. మొత్తానికి భేరీ మోగించడం అది మొదలు పెడుతున్నాడు. నమో దుందుభ్యాయ చ దుందుభి, ఆ భేరీలో ఉన్న రుద్రునికి నమస్కారము. ఆయన అందులో లేకపోతే ఆ భేరీ దగ్గరికి ఇంకా వచ్చి మొదలు పెడితే ఆ భేరీ చిరుగురుకుంది అనుకోండి, ఇంకా ఆదిలోనే హంసపాదు. అందుకే సంకల్ప స్థాయిలోనే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే తరంగములు, భేరీ అనగానే మనలో పుట్టే వైబ్రేషన్, ఇవన్నీ కూడా యోగపరంగా అర్థం చేసుకుంటే నిస్తబ్ధ స్థితిలో ఉన్నటువంటి చైతన్యంలో వైబ్రేషన్ ఉద్భవించడం, ఆ వైబ్రేషన్ నుంచే జగత్తంతా వచ్చింది కదా. నకల్లు కుశల స్పందితుమపి, గుర్తుంది కదా స్పందన గురించి చాలా చెప్పుకున్నాం, మళ్ళీ సౌందర్యలహరి ఇక్కడ చెప్పను నేను. ఆ స్పందనను గుర్తుపెట్టుకోండి, ఈ స్పందనే దుందుభ్యాయ చ. స్పందన దుందుభి సరే అంటే ఆయన ఎవడో వచ్చి కొడితేనే ఆయన స్పందిస్తాడనమాట. అంటే ఇప్పుడు దుందుభిలో వచ్చిన ధ్వని ఆయన ఒప్పుకుంటామండి, దుందుభిలో ధ్వని వచ్చింది కనుక దుందుభి గొప్పది అంటే ఆ దుందుభిని వాయించినటువంటి ఆ కర్రనేం చేస్తామండి? అంటే రుద్రుడు దుందుభిలో ఉన్నాడు, ఆ కర్రలో మడెవడో ఉన్నాడా? కాదయ్యా. అందుకే దుందుభ్యాయ చాహనన్యాయ చ ఎంత గొప్పగా చెప్తున్నారు, దుందుభిలోని ఆయనే ఉన్నాడు, ఆ హనన్యాయ చ ఆ కొట్టేటటువంటి కర్రలో కూడా ఆయనే ఉన్నాడన్నాడు, ఆ మ్రోగించే దానిలో కూడా ఆయనే ఉన్నాడు. అంటే ఈశ్వరునిలో వచ్చిన స్పందన నుంచి జగత్తంతా ఆవిర్భవించింది అని మనం చెప్పుకున్నాం. ఆ స్పందన ఎక్కడి నుంచో రాలేదు, అది కూడా ఆయన నుంచే ఉద్భవించింది. అందుకే ఆహనన్యాయ చ ఇది విషయం. అందుకే మీకు ఇటువైపు యుద్ధ విద్య ఎలా చెప్పబడుతుందో జగన్ నిర్మాణ వైఖరి, జగన్ నిర్వహణ వైఖరి కూడా ఇందులో మనం గమనించవచ్చు. అలాగే మన లోపల ప్రాణ చైతన్యం యొక్క స్పందనాత్మకమైన విస్తృతిని ఇందులో గమనించవచ్చు. మొత్తం మూడింటిని గమనించుకుంటూ వెళ్ళాలి మనం ఇందులో. నమో దుందుభ్యాయ చ హనన్యాయ చ. సరే ఇంతవరకు బాగుంది, భేరీ మోగించాడు, సైనికులు తయారయ్యారు, ఒక్కొక్క సైనికుడు బాగా ట్రైన్ అయిపోయారు, కానీ యుద్ధం దగ్గరకు వచ్చినప్పుడు కాళ్ళు జోదులు అడుగుతున్నాయి ఒక్కొక్కడికి. ఉన్నాడుగా ఒక ఆయన అలాగే సరిగ్గా యుద్ధం దాకా వచ్చి దుందుబులు అహన్య అన్ని సిద్ధమైపోయినా ఒక ఆయన గాంధీవం సంసతే హస్తాత్వక్చైవ పరిదహ్యతే వేపథుష్ట శరీరే మీ రోమహర్షశ్చ జాయతే అన్నాడే, అలా అయిపోయాడు. అలా అవ్వకూడదు,
1: నిలబడాలి. అలా నిలబెట్టాడు వెంటనే క్లైభ్యమ్మాస్మగమ పార్థ, ఆ పరమేశ్వరుడే ఆ శ్రీకృష్ణుడు, ఆయన అలా నిలబెట్టాడు. అలా నిలబడేవాడు ఆయనే, నిలబెట్టేవాడు ఆయనే. అందుకే ధృష్ణవేచ, ధృష్ణవేచ అంటే చెదరకుండా స్థిరంగా నిలబడే సమర్థుడు అనర్థం. ఆ ధృష్ణవేచ అలాగా యుద్ధంలో పారిపోకుండా స్థిరంగా ఉండే సైనికుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారము. చూడండి ఈ విశేషాలన్నీ. ఇలాంటి వాళ్ళని పట్టుకుని ఎందుకు ప్రయోగింపజేయమన్నా రోజు ఎందుకు మనం చేయాలి, ఇప్పుడు అర్థమైంది కదా. నువ్వు ఉన్న దేశానికి రక్ష కావాలి అంటే ఈ సైనిక వ్యవస్థలో రుద్రుడు ప్రవేశించి రక్షిస్తాడు. అందుకే భారతదేశానికి ఏం భయం లేదు ఇక్కడ రుద్రం జరుగుతున్నంతకాలం. భారతదేశంలో ఉన్న ప్రతి ఆలయంలో రుద్రం జరగాలి. మన వర్షాలు పడతాయి, రుద్రాభిషేకం చేయమంటే పాపం. మన లౌకికులు ఉన్నారే మేధావులు, వాళ్ళేమో మనము ఇవన్నీ చేస్తున్నామండి, ఈ మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని. నువ్వు అర్థం చేసుకోకపోతే పళ్ళు రాలుతాయి తర్వాత, రాలుతాయో లేదో చూపిస్తున్నాడు ఆయన. అందుకు ప్రతి వాడిలో ఉండేటువంటి ఈశ్వర చైతన్యం మనకు అనుకూలంగా ఉండాలి అంటే నిజంగా యుద్ధాలు జరిగినప్పుడు ఈ మంత్రాన్ని బాగా ప్రయోగించవచ్చు. అందుకు నమో ధృష్ణవేచ, సమర్థంగా నిలబడగలిగేటటువంటి సైనికులకి నమస్కారము. అందుకే మన సైనికుల గురించి తలుచుకుంటూ ఉంటే మనకు వీరావేశం పొంగుతూ ఉంటుంది. మొదటే మనం చెప్పుకున్నాం సైనికుల గురించి, ఆ తూటాలు ఎక్కుపెట్టి మరపిరంగలు నడిపిస్తున్నటువంటి ఆ సాహసోపేతమైనటువంటి ధృష్ణవేచ, ఆ చలిలో చెక్కు చెదరక నిలిచినటువంటి ఆ సైనిక సోదరులందరిలో రుద్రుడు కనిపించడా మనకి చూస్తే. అందుకే ధృష్ణవేచ ప్రమృషాయచ, ఆయన బాగా కేవలం ఒంటి బలం ఉంటే చాలదండి, దృఢంగా నిలబడ్డాడు సంతోషమే. కానీ ఎంత దృఢంగా యుద్ధం చేసినా పరసైన్యములు ఎలాగున్నాయి, వాళ్ళ యొక్క లక్షణాలేమిటి, ఇవన్నీ స్టడీ చేయగలిగే సైనికుల రూపంలో ఉన్నవాడు ప్రమృషాయచ, అంటే బాగా పరామర్శ చేయగలిగేవాడు. పరామర్శ అంటే అర్థం ఏడిచేవాడితో పాటు ఏడవడం అనే అర్థంలోకి మనం దిచ్చాం. పరామర్శ అంటే అసలేమిటో బాగా అనలైజ్ చేసి తెలుసుకోవడం పరామర్శ, అది విశేషం. ఫలానా వాడి దగ్గరకు పరామర్శకు వెళ్ళేవండి అంటే అర్థం వాడు దుఃఖంతో ఏడుస్తూ అసలేమిటో మర్చిపోయాడు గనక అనలైజ్ చేసి అసలేమిటో చెప్పడానికి వెళతాం మనం. నిజంగా అసలేమిటో చెప్పడానికి వెళ్తే మనం అసలు మిగలం. ఈ జీవితాలు అశాశ్వతం, ఏది శాశ్వతమో తెలుసుకో అంటే నేను చచ్చేడుస్తుంటే వేదాంతం చెప్తావా ఇక్కడ అని తిడతాడు. కానీ పరామర్శ అంటే వేదాంతం చెప్పడమే, అందులో సందేహం లేదు. సరే ప్రమృషాయచ, ఇదే జరిగిందండి. ధృష్టవేచ ప్రమృషాయచ, ధైర్యం సడలిపోతున్నటువంటి అర్జున్ని నిలబెట్టడానికి ప్రమృషాయచ ఉన్నటువంటి వాడు ఎవడు, శ్రీకృష్ణుడే ప్రమృషాయచ. అందుకే చెప్పాను రుద్రంలో మొత్తం కృష్ణుణ్ణి చూపిస్తాను మీకని, చూపించానా లేదా? ఒకవైపు శివుణ్ణి చెప్తూనే మరొక వైపు చూపించాను. అందుకే మీకు అక్కడ అదృశన్ గోప అదృశన్ నుదహార్య దగ్గర నుంచి మొదలుపెట్టి తస్కరాణాంపతయే దగ్గర వెనదొంగను చూపించి నిన్నటి రోజున కొందరు కృష్ణుణ్ణి చూపించుకుని ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పటికీ గీతాచార్యుడిగా కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి కృష్ణుణ్ణి చూపిస్తున్నామా లేదా? ఆయన ప్రమృషాయచ పరామర్శ చేశాడండి యుద్ధంలో. పరామర్శ చేయలే, ఆ పరామర్శ పేరే భగవద్గీత. ఆ పరామర్శ పేరే భగవద్గీత. ఏమిటో తెలుసుకో, సత్యమేమిటో తెలుసుకో, ఇది ప్రమృషాయచ. ఆ ప్రమృషాయచ వస్తేనే ధృష్ణవేచ, అది విశేషం. దగ్గరుండి వెన్ను తట్టి జ్ఞానం చెప్పి కర్తవ్యనిష్ట కలిగించేటటువంటి బోధకుడు స్వామి, దానికి పూర్తి పరిశీలన. అందుకే అక్కడ నిలబెట్టి రథాన్ని అదిగో భీష్ముడు, అదిగో ద్రోణుడు, అదిగో వారి వారి బలాలివి అని చూపించాడు. ఆ వాడు ఎవడెవడో మొత్తం తెలుసు. ఉండడానికి రథసారథిగా ఉన్నాడు కానీ, నిన్న సారథిని కూడా చెప్పుకున్నాం కదా, సారథిలాగా ఉన్నాడు కానీ ఎంత ప్రమృషాయచ ఆయన. ఆ భీష్ముడు అటాక్ చేస్తూ ఉన్నాడు, ఆయనకు ఆ రాత్రే అవమార్గంగా మాట్లాడాడు ఎవరు, దుర్యోధనుడు. ఏమని, తాత నువ్వు అసలు మనసు పెట్టి యుద్ధం చేస్తున్నావా అన్నట్టు. ఒరే నేను ఎప్పుడు కర్తవ్యంలో మాత్రం లోపం చేయలేదురా అని, నువ్వు నిజంగా కర్తవ్యనిష్ఠ వేది పాడి పాండవులు మిగిలేవారా అన్నట్టు. దానితో ఆయన కోపం వచ్చింది. ఆ కోపం వచ్చి ఆ భీష్ముడు ఆ రథం ఎక్కి యుద్ధం చేస్తూ ఉంటే అతడు ఏం చేస్తున్నాడో ఎవ్వరికి తెలియలేదు, చివరికి అర్జునుడికి కూడా తెలియలేదండి. ప్రమృషాయచ లక్షణం మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ అర్జునుడికి కూడా తెలియలేదు, ఆయన తాతగారే తాతగారే తాతగారే అని డౌట్ పడుతున్నాడు. వాడు తాత కాదయ్యా, నీ ఎదురుగా యుద్ధం చేస్తున్నాడు వాడు, గుర్తుపెట్టుకో, తాత కాదు. ముందే చెప్పాడు, ఆ మోహం వదిలేయి, ఆ మోహం వదిలేయి, ఆ మోహం వదిలేయి, తాత నాన్న ఏమిటి మోహం, నీ కర్తవ్యం ఏమిటి, అది చెయ్యి. చ చెప్పాడు. వీడు తాత కాదయ్యా, వాడేం చేస్తున్నాడో తెలుసా నీకు? ఈరోజు తన మొత్తం శక్తిని చూపిస్తున్నాడు. భీష్ముడు ఈ భీష్మ శరీరంతో తెచ్చుకున్న శక్తి కాక వసువుగా అతడికి ఏ శక్తులున్నాయో అవన్నీ తెచ్చాడు. ఇప్పుడు తెలియకుండా జీవుల్లోంచి వచ్చేస్తున్నాయి. ఈ రహస్యం భీష్ముడికి తెలియదు, అర్జునుడికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు జీవ చైతన్యంగా నేను భీష్ముణ్ణి అనే దేహంలో ఆయన, నేను అర్జునుణ్ణి అనే దేహంలో ఈయన ఉన్నాడు. దేహం దాటి చూడగలిగేవాడు మధ్యలో ఉన్నాడు ఆ శ్రీకృష్ణుడు. ఆయన గమనించాడు, ఇంతవరకు నువ్వు వసురూప శక్తిని దాచుకున్నావు, కేవలం భీష్మశక్తిని వినియోగిస్తున్నావు, ఇప్పుడు వసుశక్తిని కూడా బయటకు తీసావు. దేవతాశక్తిని ఎప్పుడూ దుర్మార్గుల రక్షణ కోసం ఉపయోగించరాదు, అది రహస్యం. అందుకు దాన్ని ఆపాలంటే ఏం చేయాలో వెంటనే తెలుసుకున్నాడు ఆయన. రథం ఆపి చక్రం తీసి వెళ్ళాడు. అది ఆ అటాక్ చేయగానే తగ్గిపోయింది వసురూప చైతన్యం. ఇది రహస్యం భారతంలో. అది పడింది ఎప్పుడు, వెంటనే అప్పుడు దిగాడు ఆయన, ఆ జీవుణ్ణి కదిలించాడు అక్కడ దాకా. అప్పుడు ఆ వసుకి తన మళ్ళీ ఆ పూర్ణ స్థితిలో కలవాలనే తపన పడిపోయి అక్కడ దాకా వెళ్ళి, రావయా స్వామి కుప్పించి ఎగసిన కొండలంబుల కాంతి గగన భాగం వెళ్ళ కప్పి కొనగా వచ్చేవయ్యా అని ఎంత అబ్జర్వ్ చేశాడండి ఆయన. సైంధవుణ్ణి ఎలా చెప్పాలి, కర్ణుణ్ణి ఎలా చంపాలి, ఎవరిని ఎలా చంపాలి, ఎంత చూసి ఎంత సహకరించాడు. ప్రమృషాయచ అలా చేశాడు ఆయన. అదే పరమేశ్వర చైతన్యం. అంటే రుద్రుడెవడో కృష్ణుడు అతడే, బాగా తెలుసుకోండి. అందుకే యుద్ధం జరుగుతున్నంతసేపు ఈ విషయం చాలా మార్లు చెప్పుకున్నాం కానీ ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. కృష్ణుడు రథం తోలుతూ ఉంటే ముందు ఒక ఆయన జడలు విరబూసుకుని శూలం పట్టుకెళ్తూ కనిపిస్తున్నాడు అర్జునుడికి. యుద్ధమంతా అడిగి అయ్యాక అడిగాడు, మధ్యలో అడిగితే ఓహో నీ ప్రతాపం కాదేమో అంటారేమో అనుకున్నాడేమో. ఎవడా ఆయన అని అడిగితే, ఆయనే రుద్రుడు, మేమిద్దరం కలిపి చేస్తేనే కురుక్షేత్ర యుద్ధం అయింది. అది కృష్ణుడు వేరు రుద్రుడు వేరు కాదు, ఈయన కనిపిస్తున్నాడు ఆయన కనిపించడం లేదు, ఇద్దరు కలిసి అక్కడ జరిగింది మొత్తం వ్యవహారం అంతా కూడా. ఈ ప్రమృషాయచ లక్షణం అక్కడ చూపించాడు. ఇలా మనం మరొక్కసారి భారతంలోకి వచ్చేసాం కానీ అక్కడ మనం ఆలోచిస్తే పరమేశ్వర చైతన్యమే ప్రమృషాయచ లక్షణం. అంటే శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు కేవలం పైపైన చూసి ఉండకూడదు, వాడిలో ఉన్న కుత్సిత బుద్ధి కూడా తెలియాలి. అది బాగా మనం గమనించుకోవాలి. వాడొచ్చి మీకు ఒక పాంప్లెట్ ఇచ్చాడు అంటే అర్థం ఇందులోకి మారిపో అంటే ఏదో వాడు మతం గురించి వాడు చెప్పుకుంటున్నాడని కాదు అర్థం. క్రమంగా నిన్ను నీకు కాకుండా, నీ దేశం నుంచి నీకు కాకుండా, వాడి మతం ఏ దేశంలో పుట్టిందో ఆ దేశంలోకి ఈ దేశాన్ని అందజేయాలనేటువంటి కుత్సిత వ్యూహం వల్ల జరుగుతుంది. అంత లోతుగా ఆలోచించే ప్రమృష లక్షణం భారతీయులకు వచ్చినప్పుడు రక్షింపబడతాం. మనకి ఎప్పటికీ రాలే, ఇంకా ప్రమృషాయిచ రాలేదు మనకి. శత్రువు యొక్క వ్యూహం ఎలా ఉంటుందో తెలియకుండా ఎంత సైన్యాన్ని పెట్టుకుని కూర్చుంటే లాభమేముందండి. అందుకే ఆ రుద్రుడు మనకి ప్రమృష లక్షణమిచ్చుగాక. నీ దగ్గరకు వచ్చేవాడు ఏ దుష్టబుద్ధితో వచ్చాడో నువ్వు తెలుసుకుంటే అంతకంతా వ్యూహం వేసి అటాక్ చేయగలవు. కృష్ణుడు ఆ పనిచేశాడండి. ధర్మరాజు పాపం అమాయకుడు, అవతల వాడు అన్ని వ్యూహాలు వేస్తూ ఉంటే ఇతడు పరిమిత దృష్టిదా తగునా తగునా అని కూర్చున్నాడు. తగునా ఏమిటి, వ్యూహానికి ప్రతి వ్యూహం వేయాలి. అది కృష్ణావతారం ప్రమృషాయచ. అంత బాగా పరామర్శ పరసైన్య వృత్తాంతాన్ని పరిశీలించేటటువంటి సైనికుడుగా ఉన్న రుద్రునికి నమస్కారము అని దీని అర్థం. అలాగే దూతాయచ నమః, కేవలం సైనికులుంటే లాభమా, అంబాసిడర్స్ దూతలు చాలా ముఖ్యమండి. వీళ్ళు వెళ్ళి పనులు చాలా చక్కగా చేసుకుని రావాలి. దూతలు, దూత అయిన వాడంటే పోస్ట్ మ్యాన్ కాదు, ఇక్కడ ఉత్తరం తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేవాడు దూతగాడు. దూత చాలా బాధ్యత, యుద్ధంలో ఉండే సేనాధిపతిని మించిన బాధ్యత దూతకు ఉంటుంది. అందుకే దూతలు చాలా గొప్పగా ఉండాలి. ఆ దూత సమర్థంగా పనిచేయాలంటే వాడిలో ఉన్న రుద్రుడు బాగా పనిచేయాలి. ఈ రుద్రుడే దూత స్వరూపంగా ఉండేటటువంటి వాడు. రుద్రుడు దూతండి, అవునా? అవును, రామాయణంలో కనిపిస్తాడు రుద్రుడు దూతగా. అవునా లేదా అండి? ఈ రుద్రుడే దూతగా కనబడగానే రామచంద్రమూర్తి తొలి పరిచయంలోనే ఎంత పండితుడయ్యా, ఎంత మేధావయ్యా, ఎంత బుద్ధికుశలుడు, దేనికి అంటని యోగీశ్వరుడు. ఇలాంటి వాడు దూతగా ఎవడికి లభిస్తాడో ఆ రాజు పని ఏదైనా నెరవేరుతుంది అన్నట్ట ఫస్ట్ సైట్లోనే. ఆయన హనుమంతుడితో సమాధానం లేదు, హనుమంతుడు మాట విన్నాడు. మాట విన్న వెంటనే ఆయన అన్నదేమిటి అంటే, ఇలాంటి వాడు దూతగా లభిస్తే ఆ రాజు పని ఎలాంటిదైనా నెరవేరిపోతుందని ఫస్ట్ సైట్లోనే రామ దూతగా రాముడు వరించేశాడు ఆయన. అది విశేషం. అలాంటి దూత, ఈ దూత ఎంత చక్కటి పనులు చేశాడు. అక్కడికి వెళ్ళి చూసి రమ్మంటే కాల్చొచ్చట. మరి అంతే కదండి, అదే దూత చేయవలసింది. కేవలం సీతమ్మను చూడడానికి అయితే హనుమంతుడిని పంపక్కర్లేదు. ఆయనకే అంగుళీయకు ఎందుకు ఇచ్చాడో ఆయనకి తెలుసు. ఆ అంగుళీయకు అందుకున్నటువంటి హనుమంతుడు కేవలం అది ఇచ్చి వచ్చి వచ్చా కాదు, అక్కడ ఎంత చక్కగా ప్రవర్తించాడు చెప్పడం మొదలెడితే మరో సుందరకాండ అవుతుంది. సరే ఇంత చేసి ఆయన మొత్తం తగలబెట్టి వచ్చాడు. ఇదేం దూతండి, రాముడు హృదయం తెలుసుకున్నట్ట. అందుకే విశ్వనాథ వారు అంటారు, నన్ను చూసిరమ్మంటే కాల్చి వచ్చాడని తర్వాత లోకం అనొచ్చు, కానీ చూపులో అగ్గి కలవా అని చూడుమనుట కాల్చవలసిన దానిని కాల్చమనుట అన్నాడు ఆయన. చూపులో నిప్పున్నవాడిని చూసిరావయ్యా అంటే కాల్చిరావయ్యా అనే అర్థం కదా. చూపులో నిప్పున్నవాడెవడు? అగ్నినేత్రుడైనటువంటి పరమేశ్వరుడే, ఆయనే హనుమంతుడు, రుద్రస్వరూపుడు. అందుకు ఆయన పని ఎంత చక్కగా చెక్కబెట్టాడు. ఆ కాల్చేటప్పుడు ఎన్ని ఆలోచించాడు ఆయన, వాడికి ఇష్టమైన చోటు ముందు తగలబెడతాను, దాన్ని బట్టి వాడి ఇష్టానికి క్షేమానికి దెబ్బ మొదలయ్యిందని అది అర్థమవుతుంది వాడికి. నన్ను మామూలు వాళ్ళెవరూ అరికట్టలేరు, అందుకు వాడు మహాబలాన్ని పంపుతాడు, దాన్ని సులభంగా కొట్టగలను. మామూలు వాడు ఆయన, రావణాసురులు 1000 మంది వచ్చినా సంహరించగలిగిన వాట. ఆయనే చెప్పుకున్నాడు, నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్, వారు నాకు సాటిరారయ్యా అని చెప్పాడు. ఈ మాట చెప్పేటప్పుడు రావణాసురుని చంపడానికి రాముడే రాక్కలే నేనే చేయగలను అని గర్వించడం కాదు అక్కడ విషయం. రాముడు దూతనేనే నేనే రావణాసురుని చంపగలను అంటే రాముడు అంతర్వాడు మీరు ఊహించుకోండి అని భయం వాళ్ళలో పుట్టించడం. అందుకు వచ్చిన ప్రతి రాక్షసుడి దగ్గర ఆ మాట అన్నాడు ఆయన విశేషంగా, నేను అవన్నో తెలుసా హనుమంతుణ్ణి అనలేదు ఆయన. జయ చతిపులో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీత సుగ్రీవో రాఘవేణాపి పాలిత దాసోహం కోసలేంద్రశ్చ రామస్య అక్లిష్ట కర్మణః అని చెప్పిన రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్. దాసుణ్ణి, దాసుడికే ఇంత బలం ఉంటే ఇంక ప్రభువుకి ఎంత తెలుసా అనే భయం వాళ్ళలో పుట్టించాడు అందరిలో. ఒక్క కోతొచ్చి ఇంత పని చేసుకుపోతే మొత్తం సైన్యం వస్తే ఏమొస్తుందో అని మానసికంగా ముందు శత్రువుని దెబ్బతీశాడు. ఇదే ప్రమృశాయిచ్చ, అదే దూత చేసినటువంటి విషయం. మానసికంగా బలహీనం చేయడమే కాకుండా మొత్తం తగలబెట్టేశాడు. దానితో రావణాసురుడు తనకున్న సైన్యాన్నంతటిని ఈ లంకను రిపేర్ చేసుకోవడంలోనే అయిపోయింది. ఇంకా వాళ్ళని ఎప్పుడు సమకూర్చుకుంటాడు? అందుకు వాళ్ళ శక్తి అంతా ఇప్పుడు యుద్ధం అంటే ఏది రిపేర్ చేయాలంటారు, వాళ్ళు రిపేరర్స్ అయిపోయారు మొత్తం. అలాగ వాళ్ళని అన్ని విధాలా వీక్ చేశాడు. ఇది రాజనీతి, అంత రాజనీతి కుశలుడు హనుమంతుడు. అందుకే దూతాయచ అని చెప్పారు. అందుకు రుద్రుడు దూతగా వచ్చాడు. 3 దూతలుగా మనకు కనిపిస్తారు ఇక్కడ. దూత అంటే ఇప్పుడు ప్రముషాయచ అని చెప్పుకున్న గీతాచార్యుడే పెద్ద దూతగా వెళ్ళాడు కదండి, శ్రీకృష్ణ రాయబారం ఎవరు మర్చిపోతాం. అందుకు దూతాయచ అలాగే ఈయన దూత. చండీ సప్తశతి చూస్తే శివదూతి అని అమ్మవారికి పేరు. అర్థమేమిటి? ఆ రాక్షసుల దగ్గరికి వెళ్ళి మెసేజ్ పంపిందిట. ఎవరిని? వాళ్ళ ఆయన్ని పంపింది, నువ్వు వెళ్ళి చెప్పని. దీని అర్థం ఏంటంటే ఆ అమ్మవారి యొక్క జ్ఞానం అయ్యవారే కలిగిస్తారు. శివుడే గురువు శ్రీ విద్యకి, కనుక గురువు దూత వంటి వాడు. శివజ్ఞానం బాగా చెప్పి రాక్షస ప్రవృత్తులకు బుద్ధి చెప్తాడు, వినకపోతే కొడతాడు కూడా దృష్ణవేచ, క్రమంగా మొత్తానికి బాగు చేసుకుంటాడు. అందుకే దూతాయచ శివుణ్ణి దూతగా పంపింది గనక అమ్మవారికి శివదూతి అని పేరు కూడా వచ్చింది. అందుకు దూతాయచ ఆ కథ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇక దూత శ్రీకృష్ణ పరమాత్మ. ఈ విధంగా దూతాయచ అంటే అవి కూడా ఈశ్వర స్వరూపాలే. అందుకని ఏ దూత దూతలండి అనడం కాదయ్యా, దూతయేనా అంత గొప్ప విశేషం. అందుకే దూతయేన పరమేశ్వరుడికి నమస్కారం. ఈ దూత అనే నామం వేదంలో మరకరుకుంది. ఎవరికి? అగ్నిం దూతం వృణీమహే అని వేదం చెప్తున్నది. దూతగా ఉన్న అగ్నిని అని అంటే అగ్నిని దూతగా వరిస్తున్నాం. దేనికి ఇతడు దూత? దేవతలందరికీ ఆహుతులన్నీ సమర్పణ చేసి తీసుకెళ్తాడట. అలాగే మన నోటిని దూతగా వరిస్తున్నాం. ఎందుకు? దీని ద్వారా అన్నాన్ని ప్రతి ఇంద్రియానికి పంపిస్తాడు. అలాగే పరమేశ్వరుడు తన ఇంద్రియములుగా ఉన్న దేవతలందరికీ ఆయనే అందజేసుకుంటాడు, అగ్నిస్వరూపుడే. అందుకే అగ్నిని దూతగా అన్నారు. ఈ విషయం మనకి వేదంలో అనేక భాగాల్లో అగ్నిం దూతం వృణీమహి అగ్నిర్దేవానాం దూత ఆసీత్ అని ఒక చోట, త్వం దూత కవిరసి ప్రచేతాహ అని మరొక చోట, నువ్వు కవివి దూతవు ప్రచేతాహ గొప్ప చైతన్య స్వరూపుడవు అని నమస్కరించింది వేదం. అలాంటి ఆది అగ్నిస్వరూపుడైన పరమేశ్వరుడు దూతాయచ. ఆ దూత అయిన వాడు ఇంత పనెందుకు చేస్తున్నాడయ్యా అంటే ప్రహితాయచ, మనకి ప్రకృష్టమైన హితము కలిగించడమే ఆయన యొక్క స్వభావము స్వరూపము కూడా. ప్రహితాయచ అంటే సైనికులందరూ కూడాను ప్రభువు యొక్క హితాన్ని కోరేవారై ఉండాలి. అలా ప్రభువు యొక్క హితం కోరి ఎవరైతే యుద్ధం చేస్తున్నారో ఆ సైనికుల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారము అని దీని అర్థం. ప్రహితాయచ అంటే మన దగ్గర పెద్ద సైన్యం ఉంటుంది, కానీ ఆ సైన్యం మన కోసమే పనిచేస్తోందేమో అని భ్రమపడుతూ ఉంటాం, వాడు పక్కవాడికి సాయం చేస్తుంటాడు. అలా కాకుండా వాడు మనకు అనుకూలం కావాలి అంటే ప్రహితుడైన పరమేశ్వరుడు వాడికి బుద్ధి పుట్టించాలి, వాడు మనకు టోపీ పెట్టకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఎన్నని మనం చేసుకుంటామండి, కొందరు నమ్మక తప్పదు. అందుకే అన్నాడు వాడు, ద్రోహానికి పునాది ఏమిటంటే నమ్మకం అన్నాడు వాడు. స్నేహానికే కాదు, ద్రోహానికి కూడా అదే పునాది. నమ్మితే కదండి మోసం చేస్తాం, కానీ నమ్మికని నిలబెట్టుకునేవాడు ప్రహితుడు. వాడికి నిజంగా అన్ని విధాల ప్రభు యొక్క హితం కోరేవాడే ప్రహితుడు. అందుకు దూతకి, సైనికులకి, సేనాధిపతులకి, మంత్రులకి, మొత్తంగా పనిచేసే వారందరికీ ఉండవలసిన లక్షణం ప్రహిత లక్షణం. ఎవరి కోసం పనిచేస్తున్నారో, దేనికోసం పనిచేస్తున్నారో, ఆ ప్రహితత్వం, ఆ సిన్సియారిటీ భగవత్ స్వరూపం. అది ఆ గుణం భగవత్ స్వరూపం. ఇది విశేషం. రుద్ర విభూతుడు ఆ దూత లక్షణం. నైపుణ్యం ఎంత ఈశ్వర స్వరూపమో, నిజాయితీ అంత ఈశ్వర స్వరూపం. ఆ నిజాయితీ కలిగి ఉండాలి, ఆ సత్యం కలిగి ఉండాలి, ఆ కపట రాహిత్యం కలిగి ఉండాలి. అదే ప్రహితాయచ అయినటువంటి స్వామి. నిషంగిణేచ ఇషుధిమతేచ. ఆ సైనికులు ఒక్కొక్కరు ఎలా ఉన్నారు చూడండి. ఖడ్గాలు పట్టుకు వెళ్లేవారు కొందరు, ఇషుధిమతేచ అమ్ములు పుదులు పట్టుకు తిరిగేవారు కొందరు, తీక్ష్ణేశవేచ తీక్ష్ణమై పదును పెట్టిన బాణములు కలిగినటువంటి వారు కొందరు, ఆయుధినేచ ఒక్క బాణములే కాదు మనం వర్ణించడానికి వీలు లేని ఎన్ని ఆయుధాలున్నాయో అవన్నీ కలిగిన వారు కొందరు, ఆయుధాల్లో కూడా స్వాయుధాయ కొన్ని ఆయుధాలు కొందరే ప్రయోగించగలరు. అలాగా ఇప్పుడు పినాకం ఉంది, అది పరమశివుడు ఒక్కడే హ్యాండిల్ చేయగలడు, దేవతలు ఎవరు హ్యాండిల్ చేయలేరు. గాంధీ ముందు అర్జునుడు ఒక్కడే హ్యాండిల్ చేయగలడు దాన్ని. ఇలాగ స్వాయుధాయ కొన్ని ఉంటాయి. అర్జునుడి ధనస్సుకే గాంధీయం అని పేరు. ఇలాగ తనవైనటువంటి ఒక స్పెషల్ ఆయుధములు కలిగినటువంటి వీరుల రూపంలో ఉన్నవాడు స్వాయుధాయ. పరమేశ్వరుడు ఇన్ని రకాలుగాను ఉన్నటువంటి వాడు. ఇలా స్వాయుధాయ కలిగిన వాడు సుధన్వనేచ, ప్రశస్తమైన ధనువు కలిగినటువంటి వాడు. ప్రశస్తమైన ధనువులే నిన్న మనం చెప్పుకున్న ప్రణవాది ధనువులు. ఇక్కడ వరకు యుద్ధ వ్యవస్థను మొత్తం చూపించాడు. ఇన్ని సమకూడాక ఇంకా ఫలం అనేది ఆయన యొక్క అనుగ్రహమే. ఇన్ని విధములుగా తన భక్తుల్ని కాచుకుంటాడండి పరమేశ్వరుడు. ఇంత మహాబలంగా ఇక్కడ ఎవడో సైనికులు వచ్చి వాళ్ళల్లో ఉండవలసిన అవసరం లేదు. ఇలా ఈశ్వరుణ్ణి మనం వేడుకుంటే ఇన్ని శక్తులుగా మనలోనే ఆయన ఆవిర్భవించి మనల్ని కాపాడుకుంటాడు. అందుకు ఇన్ని శక్తులతో ఉన్నటువంటి యుద్ధ విద్యాస్వరూపుడైన పరమేశ్వరునికి నమస్కారం చేసుకుని అటు తర్వాత ప్రవాహ రూపంలో ఉన్న జలముల గురించి మళ్ళీ చెప్తున్నాడు. ఇక్కడ జల వ్యవస్థ సృచ్ఛాయచ పచ్చాయచ కాట్యాయచ నీప్యాయచ సూజ్యాయచ సరస్యాయచ నాజ్యాయచ వైశంతాయచ కూప్యాయచ అవట్యాయచ వర్షాయచ అవర్షాయచ. ఇలా అంటూ ఉంటేనే మనకు ఎంత ఆనందం కలిగింది. ఇవన్నీ నీళ్ల గురించి చూడండి. ఇక్కడ సృత్యాయచ అంటే మనం ముందు చెప్పుకున్న శ్రోత్యాయ శ్రోతస్యాయచ అన్నట్టే ఇది. పాదసంచారం అంటే కాలు కదలగలిగేటటువంటి పరిమాణంలో ఉండే లఘు మార్గముల యందు ఉన్నవాడు అంటే కాలిబాటలకు అంతర్యామి అయినటువంటి వాడు అని చెప్పారు. ఇక్కడ కాలిబాటల్లో కూడా పరమేశ్వరుడు ఉన్నాడు. ఈ బాటల విషయం మళ్ళీ వస్తుంది, అప్పుడు తెలుసుకుందాం. అదేవిధంగా సృత్యాయిచ అంటే గోష్పాదమంత జలం అంటాం మనం. ఆవు కాలి గిట్టలు మొదలైనవి కూడా కాలి బాటలకి సంబంధించిన విషయమే. అందుకు ఆ మాత్రం అడుగు పట్టేటంత మేర ఉండేటటువంటి జలముల యందు ఉన్నవాడు పచ్చాయచ. కాలిబాటలు ఎలా ఉన్నాయో మహామార్గములు అలాగే ఉన్నాయి. రాజమార్గాలు మొదలైనవి అంటే మనిషి కాళ్లతో మాత్రమే వెళ్ళగలిగేవి కాలిబాటలు. వెహికల్స్తో సహా వెళ్లే వాటికి పథములు అని అంటారు. సృత్యాయచ పచ్చాయచ. ఆ పథముల్లో కూడా ఉన్నవాడు ఆయనేనండి. అంటే ఇదేమిటండి, మేమందరం రోడ్లు వేసుకుంటే అందులో ఆయన ఉంటాడంటారు ఏమిటి మీరు అని. ఈ రోడ్లు వేసే ముందు ఆ రోడ్డు ఎలా వేయాలో మనసులో వేసుకున్నావా లేదా ఆ రోడ్డుని, అవునా లేదా? ఫలానా రోడ్డు వేయాలి అని నువ్వు ప్లాన్ చేసావు. ఈ ప్లాన్ ఎవడి వల్ల వచ్చింది? ఈశ్వర చైతన్యం చేతనే రోడ్డు వేసే బుద్ధి నీకు పుట్టిందే. ఆ పథముల యందు ఆయన ఎప్పుడు ఉంటాడు, కాలి మాటల యందు ఉంటాడు, పథములు ఎందు ఉంటాడు. అది తెలుసుకుంటే చాలండి. అందుకే భజే మార్గబంధుం అన్నారు అప్పయ్య దీక్షితులు. తోవల్లో బంధువుట శివుడు అంటే. ఆ కారణం చేతనే ఎక్కడికి డ్రైవింగ్కి వెళ్ళినా సృత్యాయిచ పచ్చాయిచ అనుకుని కారుక్కితే చాలు. ఎందుకంటే రోడ్ల మీద వెహికల్స్ తిరిగేటటువంటి రోడ్లని పథములు అని అన్నారు కదా, మనకు క్షేమంగా మన వెహికల్ వెళ్తూ మిగిలిన వెహికల్ మనల్ని క్షేమంగా వెళ్ళనివ్వాలి అంటే పచ్చాయచ అని అనుకుంటూ ఉండాలి. పథములయందు అంతర్యామయ్యి ఉన్నటువంటి స్వామికి నమస్కారము అంటే పథములయందు కాలి బాటలయందు కూడా ఘోరాఘోర రూపాలతో ఉంటాడు. ఎంతో ఆనందంగా ఈల వేసుకుంటూ కాలి బాటలలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఏ ముళ్ళో అలా గుచ్చుకుంటుంది, ఏదో ఏ తేలో ఆ మాత్రం ఆ తేలు ఆ కొండిని విసిరి కొట్టిపోతుంది. ఇంకా చాలు, ఈ అవస్థ రాకుండా ఉండాలంటే శృత్యాయచ ప్రతి చోట ఘోరాఘోర చైతన్యములు ఉన్నాయా లేదా?
2: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వి నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోర్సెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునెరియ తమిళోసై. ఫిలాసఫికల్ డిస్కోర్సెస్ అండ్ పెరియ పురాణం లెక్చర్స్ ఇన్ తమిళ్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ శివతత్వం. Programs in languages other than Tamil will be broadcast on Shaiva Lahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
3: Machukundudu. Oksari. ఉమామహేశ్వరులిద్దరూ కూడా కైలాసంలో ఉన్నటువంటి ఆ వనం మీద అక్కడ కైలాసంలో ఉన్నటువంటి వనంలో విహరిస్తూ ఉన్నారు. కామకేళి విలాసాలన్నీ కూడా జరుపుతూ ఉన్నారు. అలా విహరించి విహరించి సాయంత్రం దాకా వాళ్లు విహరించారు. ఇంతలో సూర్యాస్తమానం కావస్తూ ఉన్నది. వాళ్ళిద్దరూ కూడా అలసిపోయి ఒక విశాలమైనటువంటి బెలో వృక్షాన్ని చేరి ఆ వృక్షము కింద వాళ్ళిద్దరూ కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. పార్వతీదేవి కూర్చొని ఉన్నది. ఆమె ఒళ్ళో తలబెట్టుకుని ఈశ్వరుడు పవళించి ఉన్నాడు. ఆ సమయంలో కాటుక నలుపు రోమాలు కలిగినటువంటి ఒక కోతి చెట్ల మీదుగా దూకుతూ ఆ మారేడు చెట్టు మీకు వచ్చింది. తన జాతి సహజమైనటువంటి చేష్టతో అది కోమలమైనటువంటి ఆ బిల్వ బలాలను ఆ బిల్వ దళాలు అన్నీ కూడా తుంపి నేల మీద పడేస్తూ కూర్చుంది. ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి కోతి అలా ఒట్టిగా కూర్చోలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ బిల్వ దళాలు తుంపి నేల మీద పడేస్తూ ఉన్నది. అవి దైవికంగా గౌరీ సమేతుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క పాదాల దగ్గర పడుతూ ఉన్నాయి. ఈ రకంగా ఆ బిల్వ దళాలు పరమేశ్వరుని యొక్క పాదాల చెంత పడుతూ ఉన్నాయి. లెక్క పెడుతూ ఉన్నాడు ఈశ్వరుడు. 108 దళాలు పడ్డాయి. ప్రదోష కాలంలో ఈశ్వరుణ్ణి బిలవ దళాలతో అందులోనూ 108 బిలవ దళాలతో అర్చించటము అనేది మహా గొప్పదైనటువంటి మహత్తరమైనటువంటి విషయం. అప్పుడు వర్ణింప నలవుగానేటువంటి చిరునవ్వుతో మెరిసే కళ్ళతో పార్వతిగా వానరాన్ని చూడమని సవగి చేశాడు. ఆ మాత ఆ పార్వతీదేవిని వీక్షించింది. అప్పుడు ఈశ్వరుడు లేచి కోతిని దగ్గరికి రమ్మన్నాడు. పరమశివుడి యొక్క పలకరింపుతో అతి పరవశంతో ఆ కోతి క్షణంలో చెట్టు దిగి ఆది దంపతులకు ప్రదక్షిణం చేసి వాళ్ల పాదాలకు అభిషేకం చేసింది. పరమేశ్వరుడు అనుగ్రహాన్ని వర్షిస్తూ, ఓ వానరమా, 108 బిలవ దళాలతో అందులోనూ ప్రదేశ కాలంలో నాకు అర్చన చేశావు. నువ్వు చాలా గొప్పదైనటువంటి పుణ్యకార్యం చేశావు. కాబట్టి గోలోకంలో మనువంశంలో నీకు ఉత్తమమైనటువంటి జన్మ కలుగుతుంది అని చెప్పేసి దీవించాడు. ఆశ్చర్యమైన విషయం, ఆ వానరం ఆనందించలేదు, రోదించటం మొదలుపెట్టింది. వానరం ఏడుస్తూ కూర్చుంది. ఆ శివుని యొక్క పాదాల మీద తన శిరస్సును ఉంచి శివ శివ శివ శివ అని, హరహరా అని మాటి మాటికి ఆ ఈశ్వరుని స్తుతి చేస్తూ ఉన్నది. గుల్లుమై దుఃఖిస్తూ ఉన్నది. ఎందుకు దుఃఖిస్తోందో అర్థం కాలేదు. శివుడు అడిగాడు, వానరమా, నీకు వచ్చినటువంటి కష్టం ఏమిటి అని. అప్పుడు ఆ వానరం అంటుంది, ప్రభు, నిన్ను ఎవరైతే అడిగారో వాళ్ళకి ఇవ్వకూడదా వరం? నన్ను మనువంశంలో జన్మించమని అన్నావు, నాకెందుకయ్యా ఈ రకంగా నాకు వియోగం కల్పిస్తూ ఉన్నావు? మళ్లీ నీ పాదాలు చేరేటటువంటి అదృష్టాన్ని నాకు నువ్వు ప్రసాదించటం లేదు. ఎందుకయ్యా మహాదేవా నువ్వు నాతో ఆటలాడుకుంటావు? నాకు సాయుజ్యం ఇవ్వకూడదా? నాకు రాజ్యం ఇస్తాను అంటున్నావు, రాజుని చేస్తాను అని అంటున్నావు. ఇది నీకు ఏమైనా పాడిగా ఉన్నదా ధర్మమూర్తి? భూలోకంలో ధనము, వయస్సు, వంశము, ఉన్నతమైనటువంటి విద్య, సౌందర్యము మొదలైనవన్నీ కూడా మదాన్ని పెంచి పోషించి ఆ పరమేశ్వరుని కనుమరుగు చేస్తాయ్యా. అన్నింటినీ మించినటువంటి ఆ ప్రమాదం ఏమిటి అంటే రాజ్యభోగము. నన్ను రాజుని కమ్మని చెప్పావు, మనవంశంలో రాజుగా జన్మించమని చెప్పావు. నేను ఈ రకంగా హాయిగా, ఆనందంగా, తృప్తిగా, స్వేచ్ఛగా ఉండి నీ పాదాలను అర్చిస్తూ ఉన్నాను కదా, ఇది నీకిష్టం లేదా స్వామి అని పరి పరి విధాల బలిం బతిమాడుతూ ఆ వానరం దుఃఖిస్తూ ఉన్నది. అప్పుడు శివుడు ఆ వానరాన్ని దగ్గరకు తీసుకుని, వానర శ్రేష్ట, శాంతించవయ్యా, ప్రదోష సమయంలో ఒక్క బిల్వంతో నాకు అర్చన చేసినట్లయితే అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అజ్ఞానంతో గాని, జ్ఞానంతో గాని, కాకతాళీయంగా గాని ఎలా చేసినప్పటికీ నా పూజ అనేది రాజభోగాలను ఇస్తుందయ్యా. విరక్తుడైనటువంటి వాడు ప్రదోష కాలంలో నన్ను సేవించి ముక్తుడవుతాడు. అంతేగాని ఏ విధంగా అర్చన చేసినప్పుడు

కలగాలి. అలా కలగాలి అంటే ఈ ముఖమే నాకు ఉండాలి. కాబట్టి నేను రాజుగా జన్మించినప్పటికీ కూడా నాకు ఈ కోతి ముఖం ఇలాగే ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించవలసింది అన్నది. అలాగే జరుగుతుంది అన్నాడు శివుడు. అంతర్ధానం అయిపోయాడు ఆ కోతి. మనువంశంలో ముచుకుందుడు అనే పేరు కలిగినటువంటి రాజుగా జన్మించింది. ఈ ముచుకుందుడు వేద వేదాంగ విదుడు, ధర్మవేత్త, సర్వశాస్త్ర పారంగతుడు, అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు. రాజ్యంలో ప్రజలందరినీ కూడా తన కన్న బిడ్డలలాగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ఇంద్రుడు స్వర్గాన్ని ఎలా అయితే పరిపాలిస్తూ ఉన్నాడో అలాగే అతడు ఈ భూలోకాన్ని, ఈ భూమండలాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అంతేకాదు, దేవతలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినప్పటికీ కూడా ఇతడిని సహాయంగా పిలుస్తూ ఉన్నారు. క్రమంగా ఇతడికి ఇంద్రుడు స్నేహితుడైపోయాడు. ఒకసారి దేవదాన సంగ్రామం జరుగుతోంది. ఆ సంగ్రామంలో దేవతలకు సహాయం చేయటం కోసము అని చెప్పేసి ఈ ముచుకుందుడు కబురు చేశారు. ఆ సమయంలో ముచుకుందుడు దేవతలకి బాసలుగా నిలిచాడు. సరే, చివరికి ఆ యుద్ధంలో దేవతలే జయించారు. అప్పుడు ఇంద్రుడు ఈ ముచుకుందుడిని, అతడి చేసినటువంటి సహాయాన్ని మెచ్చుకుంటూ ముచుకుందుడిని చాలా గొప్పగా సన్మానించాడు. అర్ధసింహాసనం ఇచ్చి సన్మానించాడు. ఆ తర్వాత అతనికి కోతిముఖం ఉన్నది కదా, ఆ కోతిముఖం కాస్త పోయి మన్మథాకృతి ప్రసాదించాడు. బృహస్పతి ఆశీర్వదించాడు. అప్సరా స్త్రీలందరూ కూడా ఇతన్ని సేవించారు. ఆ తర్వాత ఇంద్రుడితో పాటుగా ఐరావతం ఎక్కి స్వర్గవీధుల్లో విహరించి ఇంద్రుడి భవనానికి వచ్చాడు. అచ్చట ఆ శశీదేవి ముచుకుందుడిని విష్ణుమూర్తి స్వరూపంగా ఆహ్వానించి ఆదరించింది. ఈ ముచుకుందుడు, దేవేంద్రుడు ఇద్దరూ కూడా ఆకాశగంగలో స్నానం చేశారు. దేవేంద్రుని యొక్క పూజామందిరంలో ప్రవేశించారు. అది మణిమయ నిర్మితమైనటువంటిది. దివ్యమైనటువంటి పరిమళాలన్నీ కూడా వేదల్లుతూ ఉన్నది. ముచుకుందుడిని అక్కడ కూర్చుని అక్కడ భస్మరుద్రాక్షాది లాంఛనాలాంఛితుడైనటువంటి స్కాందమూర్తి అయినటువంటి ఆ శివుణ్ణి అర్చన చేశాడు ఈ ముచుకుందుడు. పార్వతీ స్కంద సమేతమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి చూసి రోమాంచితుడయ్యాడు. ఈశ్వర వాక్కుని స్మరించుకుని అతడు శివుణ్ణి మనసారా స్తుతించాడు. ఆ రహస్య పారవశ్యానికి సంప్రీతుడైనటువంటి ఆ శంకరుడు అతడితో, నాయనా ముచుకుంద, నన్ను భూమి మీద ప్రతిష్ఠించి ఆరాధించవలసింది అని ఆదేశించాడు. పొయ్యలో ఉన్నటువంటి ఇంద్రుడికి మాత్రం ఈ వాక్కు వినపడలేదు, కాని ముచుకుందుడు విన్నాడు. ఉపాసన పూర్తయింది. ఆ తర్వాత సెలవు తీసుకున్నటువంటి ఆ భూపతి ముచుకుందుడు ఇంద్రుణ్ణి, నేను వెళ్ళొస్తాను ఇంద్ర, నాకు సెలవు ఇప్పించు అని అడిగాడు. వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఈ ముచుకుందుడిని, నీ కోరిక ఏమిటి అని అడిగాడు ఇంద్రుడు. అప్పుడు అతడు, నీకు నా యందు స్నేహభావం ఉన్నది కదా, అందుకని నీ పూజామందిరంలో ఉన్నటువంటి ఆ సోమ స్కందమూర్తిని నాకివ్వవయ్యా అన్నాడు. నేను భూలోకంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ట చేసి నేను పూజించుకుంటాను, ఆ విగ్రహాన్ని నాకు ఇచ్చేయి అన్నాడు. చిరునవ్వు చెడనటువంటి ముఖంతో ఇంద్రుడు అన్నాడు, సఖా, నువ్వు అడిగినది చాలా బాగున్నది, అయితే ఈశ్వరుడి యొక్క విగ్రహము అనేది విష్ణు చే ప్రసాదించబడింది, కాబట్టి నువ్వు ముందుగా వెళ్లి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తీసుకో, అప్పుడు నీకు నేను ఈ విగ్రహాన్ని ఇస్తాను అన్నాడు. సరే, ముచుకుందుడు వైకుంఠానికి వెళ్లాడు. శ్రీహరిని అనేక రీతుల కీర్తించాడు. శ్రీహరి ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలి అన్నాడు. తన కోరికను విన్నవించుకున్నాడు. హరి ఒక్క క్షణం ఆలోచించి, పరమేశ్వరు యొక్క ఆజ్ఞ అయిందయ్యా, అలాగే నువ్వు ఆ విగ్రహాన్ని తీసుకెళ్లవలసింది అన్నాడు. అప్పుడు ముచుకుందుడు ఇంద్రుడి దగ్గరకు వచ్చి, విష్ణుమూర్తి యొక్క అనుజ్ఞ అయింది కాబట్టి ఆ విగ్రహాన్ని నాకు ఇవ్వవలసింది అన్నాడు.
ఆ మాటలో విన్నట్టు

0: ఇంద్రుడు మహాదుఖించాడు. అయ్యో, ఏ విధంగానయ్యా ఈ మూర్తిని వాటన్నా బతుకంతా శూన్యమైపోతుంది కదా, అతనికి ఇచ్చినటువంటి మాట నేను ఏ రకంగా నిలబెట్టుకోగలుగుతాను అని వీడొచ్చి విచారించాడు. కొంతసేపు అయిన తర్వాత, ఏమైనా ఇంద్రుడు కదా జిత్తుల మారి, అందుకని రహస్యంగా విశ్వకర్మని పిలిపించి, ఇదిగో తన దేవతా మందిరంలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుడి యొక్క విగ్రహానికి ప్రతిరూపంగా ఇంకొక విగ్రహాన్ని నకలు తయారు చేయించి ముచ్చుకుందుడికి ఇచ్చి పంపించాడు. ముచ్చుకుందుడు అదే అసలైనటువంటి విగ్రహము అని భావించి దాన్ని తీసుకుని భూలోకానికి వెళ్లిపోయాడు. భూమి మీద దాన్ని ప్రతిష్ఠించబోతూ ఉన్నాడు. అప్పుడు ఈశ్వరుడు అతనికి కనిపించి, నాయనా మోసం జరిగిపోయింది, నువ్వు అసలైనటువంటి విగ్రహాన్ని తెచ్చుకోలేదు, ఇంద్రుడు నీకు నకిలీ విగ్రహాన్ని ఇచ్చాడయ్యా అని చెప్పాడు. సరే, ఈ కృత్రిమైనటువంటి విగ్రహాన్ని తీసుకుని ముచ్చుకుందుడు మళ్లీ ఇంద్రుడి దగ్గరికి వెళ్లాడు. అయ్యో అలా జరిగిపోయిందా, పొరపాటు జరిగిపోయింది అని ఆ విగ్రహాన్ని తీసుకుని ఇంకో దాన్ని ఇచ్చి పంపించాడు ఇంద్రుడు. దాన్ని తీసుకొచ్చి మళ్లీ ప్రతిష్ఠించబోయాడు ముచ్చుకుందుడు. మళ్లీ అలాగే చెప్పాడు ఈశ్వరుడు. ఈ రకంగా 6 సార్లు జరిగిపోయింది. ఇక 7వ సారి ఇక లాభం లేదు అని ఈ రాజర్షి ఆ ఇంద్రుడి దగ్గరికి వెళ్లి, దేవేంద్ర నన్ను మోసం చేయొద్దు, ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ నెరవేర్చవలసింది, లేకపోతే నీకు కలి యొక్క దోషం వెళుతుంది, కలిపురుషుడు ప్రవేశిస్తాడు అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు కొంచెం ఆలోచించినటువంటి వాడై తన దేవతార్చనలో ఉన్నటువంటి ఆ దేవతా మందిరంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి ఈయన చేతికిచ్చాడు. ఇచ్చి, నాయనా ముచుకుందా, నెమలి కన్నుల గొడుగు, శంఖము, జవాది పూలు, కలువల దండ, కర్పూర లేపనము ఇవన్నీ నియమ నిష్టానుసారంగా సమర్పిస్తూ ఈ ఈశ్వరుణ్ణి అర్చించవయ్యా అన్నాడు. ముచుకుందుడు భూమికి తిరిగి వచ్చి అతడ అన్నింటితోనూ సర్వోన్నతమైనటువంటి స్థలంగా కమలాలయాన్ని గుర్తించి అక్కడ ఈ ఉమామహేశ్వరుణ్ణి 6 స్థానాల్లో ఆయన యొక్క కళలను ప్రతిష్ఠించి నిత్యము కూడా ఆ పరమేశ్వరుణ్ణి అర్చిస్తూ శాశ్వతమైనటువంటి కీర్తి గడించాడు. ఈ రకంగా పరమేశ్వరి యొక్క పరమేశ్వరుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కలిగినటువంటి ఆ ముచుకుందుడు ఇంద్రుడి యొక్క దేవతా మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క స్కాందమూర్తిని, ఆ ఉమామహేశ్వరుని, ఆ పరమేశ్వరుని యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి భూలోకంలో ప్రతిష్ఠించుకుని నిత్యము పూజిస్తూ ఉండిపోయాడు.
1: ఓం నమః శివాయ. యూఆర్ లిస్నింగ్ టు shaivam.org రేడియోస్. 24/7 spiritual channels from shaivam.org. Om Namah Shivaya.
2: Dear listeners of shaivam.org, the following is Shukla Yajur Vedam Madhyandina Shaka Adhyayam 1.

ఆత్మయమయాత్మయ్యాక్షాగచ్చాగచ్చాయమయాత్మయ్యాకృతామస్కేదాన్నవదా.

రుద్రపశూనామహిపరిస్తానం రుద్రో వాసుకేభ్యోకేభ్యాతురాణ్యపరాణ్యమాహుతిం పురస్కారాన్యానాహుతిం పురస్కారాన్యం ముఖం గురు కృణ కాలమాధారయ

ఉపాయన్ పంచగత్వాఘారే పంచాక్షరా పంచ పాంచ యజ్ఞమే పాపంధ్యక్షణ వ్యాఘారే విలుపాదక్షణ

ప్రాక్షది పరస్తాదల్వాహే ప్రాక్షది తస్మాత్ పరస్తాదల్వాహే మనుష్యాభోజోమయేవ్యోమయేవ్యోర్వైయోర్గుమాజమర్భయమాన్ేవేవాజమాన్ేవాజన్ భక్ష్యా.

ేతత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం

భవే నమః అవ్యయాయ నమః లోకపాలాయ నమః అంతర్హితాత్మనే నమః కల్పాదయే నమః కమలేక్షణాయ నమః వేదశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః నియమాయ నమః నియమాశ్రయాయ నమః చంద్రాయ నమః సూర్యాయ నమః శణయే నమః కేతవే నమః విరామాయ నమః విద్రుమచ్చవయే నమః భక్తిగమ్యాయ నమః పరం బ్రహ్మ మృగబాణార్పణాయ నమః అనఘాయ నమః అద్రిరాజాలయాయ నమః కాంతాయ నమః పరమాత్మనే నమః జగద్గురవే నమః సర్వకర్మాచలాయ నమః త్వష్ట్రే నమః మంగళాయ మంగళావృతాయ నమః మహాతపసే నమః దీర్ఘతపసే నమః స్థవిష్ఠాయ నమః స్థవిరాయ నమః ధ్రువాయ నమః అహ్నే నమః సంవత్సరాయ నమః వ్యాప్తయే నమః ప్రమాణాయ నమః పరమాయ నమః తపసే నమః సంవత్సరకరాయ నమః మంత్రాయ ప్రత్యయాయ నమః సర్వదర్శనాయ నమః అజాయ నమః సర్వేశ్వరాయ నమః స్నిగ్ధాయ నమః.

0: ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఇప్పుడు సప్తమ అనువాకంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. 7వ అనువాకంలో ఈ అనువాకంలో మళ్ళీ అన్యతో నమస్కారములే, అంటే ఒకే వైపు నమస్కారం ఉంటుంది, ఉభయతో నమస్కారం కాకుండా. ఇది మీకు ఎలా ఉంటుందంటే, ఒక యుద్ధం ప్రారంభావస్థ నుంచి విజయావస్థ వరకు మొత్తం వర్ణించబడుతుంది ఇందులో. ఎందుకంటే రుద్రం అనేది ఒక కల్పవృక్షం, ఏది కావాలంటే అది, పంటలు కావాలంటే పంటలు, జ్ఞానం కావాలంటే జ్ఞానం, అన్నం కావాలంటే అన్నం, నీరు కావాలంటే నీరు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఆయన అని తెలియజేస్తున్నది. ఈ స్పృహతో మనం ఏది ముట్టుకున్నా ఈశ్వరుడు కనిపిస్తాడు. మన ఇంటిలో పంపు నుంచి గారే చిన్న ప్రవాహం కూడా ఈశ్వరుడే. అది బకెట్లో పెట్టుకుంటే అందులో కూడా ఆయనే కనబడుతున్నాడు. అందుకే రుద్రం ఎక్కడ జరుగుతుందో అక్కడ జలానికి కూడా లోటుండదు, ఇందులో ఏ సందేహం లేదు. అన్నిటికీ అన్ని సమర్థులు ఆయన ఇస్తాడు, అష్టమూర్తి స్వరూపుడు. అలాగే మనం చేసే ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల్లో ఉండే శక్తి, ఇవి ఫలించాలి కదా, ఎంత కాదన్నా. అందుకు ఇవి ఫలించాలి అంటే ప్రతి పని ఒక యుద్ధం అనుకున్నాం. యుద్ధం ఎలా ఉంటుంది? సంకల్ప స్థాయి నుంచి మనలో ఉన్న అన్న శక్తుల్ని కూడగట్టుకుని, కూడగట్టుకున్న శక్తులన్నిటికీ కూడా ఆలోచనలు అందించి, అంటే అన్ని శక్తుల్ని కూడగట్టుకోవడం అంటే సేనలన్నింటినీ రెడీ చేయడం, ఇంద్రియాలన్నింటినీ. దానికి తర్వాత ఆలోచనలు, మంత్రులు, వీళ్ళే సేనాపతులు, అందరు ఎక్కడున్నారో ఆలోచించండి. వీటితో మనకున్న ప్రతికూలములన్నీ తొలగించుకుంటూ వెళ్ళి అనుకూలతలన్నీ సాధించుకుంటూ వచ్చి కార్యసిద్ధి చేస్తాం. దేనిలోనైనా, ఒక ఆధ్యాత్మిక సాధన కూడా అంతే. దేనిలోనైనా ఎన్ని అనుకూలించాలండి, ఏ ఒక్కడి ప్రతికూలించినా అన్నీ మన నిర్వాకమే అని గుండె మీద చెయ్యి వేసుకున్నామా, ఆ క్షణం చాలు మన ప్రతికూల, ఒక ప్రతికూల శక్తి మనలో ప్రవేశించడానికి. అందుకు ఆధ్యాత్మిక సాధనలో నిత్య జాగరూకత అవసరం. తనని తాను ఎప్పుడూ స్కాన్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యవస్థలో ఈశ్వర చైతన్యం రక్షించాలి అనే ఎరుక ఎల్లవేళలా కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ మనం ఏ ఏ అవస్థల్లో ఉన్నామో, ఏ ఏ వస్తువులతో ఉన్నామో, ఏ ఏ వ్యక్తులతో ఉన్నామో, ఆయా అవస్థల్లో, ఆయా వ్యక్తుల్లో, ఆయా వస్తువుల్లో కూడా ఈశ్వరుడున్నాడన్న స్పృహ నీకు ఉంటే ఆ ఈశ్వరానుకూలత వాటి నుంచి నీకు లభిస్తుంది. ఇప్పుడు యుద్ధం ఎలా ప్రారంభమవుతుందో చూడండి. ముందు యుద్ధాన్ని అనౌన్స్ చేస్తున్నారు. ఎలా అనౌన్స్ చేస్తారు? భేరీ మోగించేవారు పూర్వం, ఇప్పుడైతే మరో రకం సైరన్లు. మొత్తానికి భేరీ మోగించడం అది మొదలు పెడుతున్నాడు. నమో దుందుభ్యాయ చ దుందుభి, ఆ భేరీలో ఉన్న రుద్రునికి నమస్కారము. ఆయన అందులో లేకపోతే ఆ భేరీ దగ్గరికి ఇంకా వచ్చి మొదలు పెడితే ఆ భేరీ చిరుగురుకుంది అనుకోండి, ఇంకా ఆదిలోనే అంశం కాదు. అందుకే సంకల్ప స్థాయిలోనే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, తరంగములు భేరీ అనగానే మనలో పుట్టే వైబ్రేషన్, ఇవన్నీ కూడా యోగపరంగా అర్థం చేసుకుంటే నిస్తబ్ద స్థితిలో ఉన్నటువంటి చైతన్యంలో వైబ్రేషన్ ఉద్భవించడం. ఆ వైబ్రేషన్ నుంచే జగత్తంతా వచ్చింది కదా. నకల్లు కుశల స్పందితుమపి, గుర్తుంది కదా, స్పందన గురించి చాలా చెప్పుకున్నాం, మళ్ళీ సౌందర్య లహరి ఇక్కడ చెప్పను నేను. ఆ స్పందనను గుర్తుపెట్టుకోండి. ఈ స్పందనే దుందుభ్యాయ చ, స్పందన దుందుభి సరే, అంటే ఆయన ఎవడో వచ్చి కొడితేనే ఆయన స్పందిస్తాడనమాట. అంటే ఇప్పుడు దుందుభిలో వచ్చిన ధ్వని ఆయన ఒప్పుకుంటామండి. దుందుభిలో ధ్వని వచ్చింది కనుక దుందుభి గొప్పది అంటే ఆ దుందుభిని వాయించినటువంటి ఆ కర్రనేం చేస్తామండి? అంటే రుద్రుడు దుందుభిలో ఉన్నాడు, ఆ కర్రలో మడెవడో ఉన్నాడా? కాదయ్యా. అందుకే దుందుభ్యాయ చాహనన్యాయ చ ఎంత గొప్పగా చెప్తున్నారు. దుందుభిలోని ఆయనే ఉన్నాడు, ఆ హనన్యాయ చ ఆ కొట్టేటటువంటి కర్రలో కూడా ఆయనే ఉన్నాడన్నాడు, ఆ మ్రోగించే దానిలో కూడా ఆయనే ఉన్నాడు. అంటే ఈశ్వరునిలో వచ్చిన స్పందన నుంచి జగత్తంతా ఆవిర్భవించింది అని మనం చెప్పుకున్నాం. ఆ స్పందన ఎక్కడి నుంచో రాలేదు, అది కూడా ఆయన నుంచే ఉద్భవించింది. అందుకే ఆహనన్యాయ చ, ఇది విషయం. అందుకే మీకు ఇటువైపు యుద్ధ విద్య ఎలా చెప్పబడుతుందో జగన్ నిర్మాణ వైఖరి, జగన్ నిర్వహణ వైఖరి కూడా ఇందులో మనం గమనించవచ్చు. అలాగే మన లోపల ప్రాణ చైతన్యం యొక్క స్పందనాత్మకమైన విస్తృతిని ఇందులో గమనించవచ్చు. మొత్తం మూడింటిని గమనించుకుంటూ వెళ్ళాలి మనం ఇందులో. నమో దుందుభ్యాయ చ హనన్యాయ చ. సరే, ఇంతవరకు బాగుంది, భేరీ మోగించాడు, సైనికులు తయారయ్యారు, ఒక్కొక్క సైనికుడు బాగా ట్రైన్ అయిపోయారు, కానీ యుద్ధం దగ్గరకు వచ్చినప్పుడు కాళ్ళు జోదులు అడుగుతున్నాయి ఒక్కొక్కడికి. ఉన్నాడుగా ఒక ఆయన అలాగే సరిగ్గా యుద్ధం దాకా వచ్చి దుందుబులు హన్య అన్ని సిద్ధమైపోయినా ఒక ఆయన గాంధీవం సంస్థతే హస్తాత్వక్చైవ పరిదహ్యతే వేపథుశ్చ శరీరే మీ రోమహర్షశ్చ జాయతే అన్నాడే, అలా అయిపోయాడు. అలా అవ్వకూడదు,
1: నిలబడాలి. అలా నిలబెట్టాడు వెంటనే క్లైభ్యమాస్పగమ పార్థ, ఆ పరమేశ్వరుడే ఆ శ్రీకృష్ణుడు. ఆయన అలా నిలబెట్టాడు, అలా నిలబడేవాడు ఆయనే, నిలబెట్టేవాడు ఆయనే. అందుకే దృష్ణవేచ, దృష్ణవేచ అంటే చెదరకుండా స్థిరంగా నిలబడే సమర్థుడు అని అర్థం. ఆ దృష్ణవేచ అలాగా యుద్ధంలో పారిపోకుండా స్థిరంగా ఉండే సైనికుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారము. చూడండి ఈ విశేషాలన్నీ. ఇలాంటి వాళ్ళని పట్టుకుని ఎందుకు ప్రయోగింపజేయమన్నా రోజు ఎందుకు మనం చేయాలి, ఇప్పుడు అర్థమైంది కదా. నువ్వు ఉన్న దేశానికి రక్ష కావాలి అంటే ఈ సైనిక వ్యవస్థలో రుద్రుడు ప్రవేశించి రక్షిస్తాడు. అందుకే భారతదేశానికి ఏం భయం లేదు ఇక్కడ రుద్రం జరుగుతున్నంత కాలం. భారతదేశంలో ఉన్న ప్రతి ఆలయంలో రుద్రం జరగాలి. మన వర్షాలు పడతాయి, రుద్రాభిషేకం చేయమంటే పాపం. మన లౌకికులు ఉన్నారే మేధావులు, వాళ్ళేమో మనము ఇవన్నీ చేస్తున్నామండి ఈ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని. నువ్వు అర్థం చేసుకోకపోతే నీ పళ్ళు రాలుతాయి తర్వాత. రాలుతాయో లేదో చూపిస్తున్నాడు ఆయన. అందుకు ప్రతి వాడిలో ఉండేటువంటి ఈశ్వర చైతన్యం మనకు అనుకూలంగా ఉండాలి అంటే నిజంగా యుద్ధాలు జరిగినప్పుడు ఈ మంత్రాలని బాగా ప్రయోగించవచ్చు. అందుకు నమో దృష్ణవేచ, సమర్థంగా నిలబడగలిగేటటువంటి సైనికులకి నమస్కారము. అందుకే మన సైనికుల గురించి తలుచుకుంటూ ఉంటే మనకు వీరావేశం పొంగుతూ ఉంటుంది. మొదటే మనం చెప్పుకున్నాం సైనికుల గురించి, ఆ తూటాలు ఎక్కుపెట్టి మరపరంగలు నడిపిస్తున్నటువంటి ఆ సాహసోపేతమైనటువంటి దృష్ణవేచ, ఆ చలిలో చెక్కు చెదరక నిలిచినటువంటి ఆ సైనిక సోదరులందరిలో రుద్రుడు కనిపించడా మనకి చూస్తే. అందుకే దృష్ణవేచ ప్రపురుషాయచ, ఆయన బాగా కేవలం ఒంటి బలం ఉంటే చాలదండి, దృఢంగా నిలబడ్డాడు సంతోషమే. కానీ ఎంత దృఢంగా యుద్ధం చేసినా పరసైన్యములు ఎలాగున్నాయి, వాళ్ళ యొక్క లక్షణాలేమిటి, ఇవన్నీ స్టడీ చేయగలిగే సైనికుల రూపంలో ఉన్నవాడు ప్రమృషాయచ, అంటే బాగా పరామర్శ చేయగలిగేవాడు. పరామర్శ అంటే అర్థం ఏడిచేవాడితో పాటు ఏడవడం అనే అర్థంలోకి మనం దిచ్చాం. పరామర్శ అంటే అసలేమిటో బాగా అనలైజ్ చేసి తెలుసుకోవడం పరామర్శ. అది విశేషం. ఫలానా వాడి దగ్గరకు పరామర్శకు వెళ్ళేవండి అంటే అర్థం వాడు దుఃఖంతో ఏడుస్తూ అసలేమిటో మర్చిపోయాడు గనక అనలైజ్ చేసి అసలేమిటో చెప్పడానికి వెళతాం మనం. నిజంగా అసలేమిటో చెప్పడానికి వెళ్తే మనం అసలు మిగలం. ఈ జీవితాలు అశాశ్వతం, ఏది శాశ్వతమో తెలుసుకుంటే నేను చచ్చేడుస్తుంటే వేదాంతం చెప్తావా ఇక్కడ అని తిడతాడు. కానీ పరామర్శ అంటే వేదాంతం చెప్పడమే, అందులో సందేహం లేదు. సరే ప్రమృషాయచ, ఇదే జరిగిందండి. దృష్టవేచ ప్రమృషాయచ, ధైర్యం సడలిపోతున్నటువంటి అర్జున్ని నిలబెట్టడానికి ప్రమృషాయచ ఉన్నటువంటి వాడెవడు, శ్రీకృష్ణుడే ప్రమృషాయచ. అందుకే చెప్పాను రుద్రంలో మొత్తం కృష్ణుణ్ణి చూపిస్తాను మీకని. చూపించానా లేదా? ఒకవైపు శివుణ్ణి చెప్తూనే మరొక వైపు చూపించాను. అందుకే మీకు అక్కడ అదృశన్ గోప అదృశన్ నుదహార్య దగ్గర నుంచి మొదలుపెట్టి తస్కరాణాంపతయ్య దగ్గర వెనదొంగను చూపించి నిన్న రోజున కొందరు కృష్ణుని చూపించుకుని ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పటికీ గీతాచార్యుడిగా కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి కృష్ణుణ్ణి చూపిస్తున్నామా లేదా? ఆయన ప్రమృషాయచ పరామర్శ చేశాడండి యుద్ధంలో. పరామర్శ చేయలే, ఆ పరామర్శ పేరే భగవద్గీత. ఆ పరామర్శ పేరే భగవద్గీత. ఏమిటో తెలుసుకో, సత్యమేమిటో తెలుసుకో, ఇది ప్రమృషాయచ. ఆ ప్రమృషాయస వస్తేనే దృష్ణవేచ, అది విశేషం. దగ్గరుండి వెన్ను తట్టి జ్ఞానం చెప్పి కర్తవ్యనిష్ట కలిగించేటటువంటి బోధకుడు స్వామి, దానికి పూర్తి పరిశీలన. అందుకే అక్కడ నిలబెట్టి రథాన్ని అదిగో భీష్ముడు, అదిగో ద్రోణుడు, అదిగో వారి వారి బలాలివి అని చూపించాడు. ఆ వాడు ఎవడెవడో మొత్తం తెలుసు. ఉండడానికి రథసారథిగా ఉన్నాడు కానీ, నిన్న సారథిని కూడా చెప్పుకున్నాం కదా, సారథిలాగా ఉన్నాడు కానీ ఎంత ప్రమృషాయచ ఆయన. ఆ భీష్ముడు అటాక్ చేస్తూ ఉన్నాడు, ఆయనకు ఆ రాత్రే అవమార్గంగా మాట్లాడాడు ఎవరు, దుర్యోధనుడు. ఏమని, తాత నువ్వు అసలు మనసు పెట్టి యుద్ధం చేస్తున్నావా అన్నట్టు. ఒరే నేను ఎప్పుడు కర్తవ్యంలో మాత్రం లోపం చేయలేదురా అని, నువ్వు నిజంగా కర్తవ్యనిష్ఠు వేది పాడికి పాండవులు మిగిలేవారా అన్నట్టు. దానితో ఆయన కోపం వచ్చింది. ఆ కోపం వచ్చి ఆ భీష్ముడు ఆ రథం ఎక్కి యుద్ధం చేస్తూ ఉంటే అతడు ఏం చేస్తున్నాడో ఎవ్వరికి తెలియలేదు, చివరికి అర్జునుడికి కూడా తెలియలేదండి. ప్రమృషాయిచ లక్షణం మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ అర్జునుడికి కూడా తెలియలేదు, ఆయన తాతగారే తాతగారే తాతగారే అని డౌట్ పడుతున్నాడు. వాడు తాత కాదయ్యా, అని ఎదురుగా యుద్ధం చేస్తున్నాడు వాడు, గుర్తుపెట్టుకో. తాత కాదు, ముందే చెప్పాడు, ఆ మోహం వదిలేయి, ఆ మోహం వదిలేయి, ఆ మోహం వదిలే తాత నాన్న. ఏమిటి మోహం, నీ కర్తవ్యం ఏమిటి, అది చెయ్యి. చెప్పాడు. వీడు తాత కాదయ్యా, వాడేం చేస్తున్నాడు తెలుసా నీకు? ఈరోజు తన మొత్తం శక్తిని చూపిస్తున్నాడు. భీష్ముడు ఈ భీష్మ శరీరంతో తెచ్చుకున్న శక్తి కాక వసువుగా అతడికి ఏ శక్తులు ఉన్నాయో అవన్నీ తెచ్చాడు. ఇప్పుడు తెలియకుండా జీవుల్లోంచి వచ్చేస్తున్నాయి. ఈ రహస్యం భీష్ముడికి తెలియదు, అర్జునుడికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు జీవ చైతన్యంగా నేను భీష్ముణ్ణి అనే దేహంలో ఆయన, నేను అర్జునుణ్ణి అనే దేహంలో ఈయన ఉన్నాడు. దేహం దాటి చూడగలిగేవాడు మధ్యలో ఉన్నాడు ఆ శ్రీకృష్ణుడు. ఆయన గమనించాడు, ఇంతవరకు నువ్వు వసురూప శక్తిని దాచుకున్నావు, కేవలం భీష్మ శక్తిని వినియోగిస్తున్నావు, ఇప్పుడు వసు శక్తిని కూడా బయటకు తీసావు. దేవతా శక్తిని ఎప్పుడూ దుర్మార్గుల రక్షణ కోసం ఉపయోగించరాదు, అది రహస్యం. అందుకు దాన్ని ఆపాలంటే ఏం చేయాలో వెంటనే తెలుసుకున్నాడు ఆయన. రథం ఆపి చక్రం తీసి వెళ్ళాడు. అది ఆ అటాక్ చేయగానే తగ్గిపోయింది వసురూప చైతన్యం. ఇది రహస్యం భారతంలో. అది పడింది ఎప్పుడు, వెంటనే అప్పుడు దిగాడు ఆయన, ఆ జీవుణ్ణి కదిలించాడు అక్కడ దాకా. అప్పుడు ఆ వసుకి తన మళ్ళీ ఆ పూర్ణ స్థితిలో కలవాలనే తపన పడిపోయి అక్కడ దాకా వెళ్ళి, రవయా స్వామి కుప్పించి ఎగసిన కొండలంబుల కాంతి గగన భాగం వెళ్ళ కప్పి కొనగా వచ్చేవయ్యా అని ఎంత అబ్జర్వ్ చేశాడండి ఆయన. సైంధవుణ్ణి ఎలా చెప్పాలి, కర్ణుణ్ణి ఎలా చంపాలి, ఎవరిని ఎలా చంపాలి, ఎంత చూసి ఎంత సహకరించాడు. ప్రమృషాయచ అలా చేశాడు ఆయన. అదే పరమేశ్వర చైతన్యం. అంటే రుద్రుడెవరో కృష్ణుడు అతడే, బాగా తెలుసుకోండి. అందుకే యుద్ధం జరుగుతున్నంతసేపు ఈ విషయం చాలా మార్లు చెప్పుకున్నాం కానీ ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. కృష్ణుడు రథం తోలుతూ ఉంటే ముందు ఒక ఆయన జడలు విరబూసుకుని శూలం పట్టుకెళ్తూ కనిపిస్తున్నాడు అర్జునుడికి. యుద్ధమంతా అడిగి అయ్యాక అడిగాడు, మధ్యలో అడిగితే ఓహో నీ ప్రతాపం కాదేమో అంటారేమో అనుకున్నాడేమో. ఎవడ ఆయన అని అడిగితే ఆయనే రుద్రుడు, మేమిద్దరం కలిపి చేస్తేనే కురుక్షేత్ర యుద్ధం అయింది. అది కృష్ణుడు వేరు రుద్రుడు వేరు కాదు, ఈయన కనిపిస్తున్నాడు ఆయన కనిపించడం లేదు, ఇద్దరు కలిసి అక్కడ జరిగింది మొత్తం వ్యవహారం అంతా కూడా. ఈ ప్రమృషాయచ లక్షణం అక్కడ చూపించాడు. ఇలా మనం మరొక్కసారి భారతంలోకి వచ్చేసాం, కానీ అక్కడ మనం ఆలోచిస్తే పరమేశ్వర చైతన్యమే ప్రమృషాయచ లక్షణం. అంటే శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు కేవలం పైపైన చూసి ఉండకూడదు, వాడిలో ఉన్న కుత్సిత బుద్ధి కూడా తెలియాలి. అది బాగా మనం గమనించుకోవాలి. వాడొచ్చి మీకు ఒక పాంప్లెట్ ఇచ్చాడు అంటే అర్థం ఇందులోకి మారిపో అంటే ఏదో వాడు మతం గురించి వాడు చెప్పుకుంటున్నాడని కాదు అర్థం. క్రమంగా నిన్ను నీకు కాకుండా, నీ దేశం నుంచి నీకు కాకుండా, వాడి మతం ఏ దేశంలో పుట్టిందో ఆ దేశంలోకి ఈ దేశాన్ని అందజేయాలనేటువంటి కుత్సిత వ్యూహం వల్ల జరుగుతుంది. అంత లోతుగా ఆలోచించే ప్రమృష లక్షణం భారతీయులకు వచ్చినప్పుడు రక్షింపబడతాం. మనకి ఎప్పటికీ రాలే, ఇంకా ప్రమృషాయిచ రాలేదు మనకి. శత్రువు యొక్క వ్యూహం ఎలా ఉంటుందో తెలియకుండా ఎంత సైన్యాన్ని పెట్టుకుని కూర్చుంటే లాభమేముందండి. అందుకే ఆ రుద్రుడు మనకి ప్రమృష లక్షణం ఇచ్చుగాక. నీ దగ్గరకు వచ్చేవాడు ఏ దుష్టబుద్ధితో వచ్చాడో నువ్వు తెలుసుకుంటే అంతకంతా వ్యూహం వేసి అటాక్ చేయగలవు. కృష్ణుడు ఆ పనిచేశాడండి. ధర్మరాజు పాపం అమాయకుడు, అవతల వాడు అన్ని వ్యూహాలు వేస్తూ ఉంటే ఇతడు పరిమితి దృష్టిదా, తగునా తగునా అని కూర్చున్నాడు. తగునా ఏమిటి, వ్యూహానికి ప్రతి వ్యూహం వేయాలి, అది కృష్ణావతారం. ప్రమృషాయచ అంత బాగా పరామర్శ పరసైన్య వృత్తాంతాన్ని పరిశీలించేటటువంటి సైనికుడుగా ఉన్న రుద్రునికి నమస్కారము అని దీని అర్థం. అలాగే దూతాయచ నమః, కేవలం సైనికులుంటే లాభమా, అంబాసిడర్స్ దూతలు చాలా ముఖ్యమండి. వీళ్ళు వెళ్ళి పనులు చాలా చక్కగా చేసుకుని రావాలి. దూతలు, దూత అయిన వాడంటే పోస్ట్ మ్యాన్ కాదు, ఇక్కడ ఉత్తరం తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేవాడు దూతగాడు. దూత చాలా బాధ్యత, యుద్ధంలో ఉండే సేనాధిపతిని మించిన బాధ్యత దూతకు ఉంటుంది. అందుకే దూతలు చాలా గొప్పగా ఉండాలి. ఆ దూత సమర్థంగా పనిచేయాలంటే వాడిలో ఉన్న రుద్రుడు బాగా పనిచేయాలి. ఈ రుద్రుడే దూత స్వరూపంగా ఉండేటటువంటి వాడు. రుద్రుడు దూతండి, అవునా? అవును, రామాయణంలో కనిపిస్తాడు రుద్రుడు దూతగా. అవునా లేదా అండి? ఈ రుద్రుడే దూతగా కనబడగానే రామచంద్రమూర్తి తొలి పరిచయంలోనే ఎంత పండితుడయ్యా, ఎంత మేధావయ్యా, ఎంత బుద్ధికుశలుడు, దేనికి అంటని యోగీశ్వరుడు. ఇలాంటి వాడు దూతగా ఎవడికి లభిస్తాడో ఆ రాజు పని ఏదైనా నెరవేరుతుంది అన్నట్ట ఫస్ట్ సైట్లోనే ఆయన. హనుమంతుడితో సమాధానం లేదు, హనుమంతుడు మాట విన్నాడు. మాట విన్న వెంటనే ఆయన అన్నది ఏమిటి అంటే, ఇలాంటి వాడు దూతగా లభిస్తే ఆ రాజు పని ఎలాంటిదైనా నెరవేరిపోతుందని ఫస్ట్ సైట్లోనే రామ దూతగా రాముడు వరించేశాడు ఆయన. అది విశేషం. అలాంటి దూత, ఈ దూత ఎంత చక్కటి పనులు చేశాడు, అక్కడికి వెళ్ళి చూసి రమ్మంటే కాల్చొచ్చట. మరి అంతే కదండి, అదే దూత చేయవలసింది. కేవలం సీతమ్మను చూడడానికి అయితే హనుమంతుని పంపక్కర్లేదు. ఆయనకే అంగుళీయకు ఎందుకు ఇచ్చాడో ఆయనకి తెలుసు. ఆ అంగుళీయకు అందుకున్నటువంటి హనుమంతుడు కేవలం అది ఇచ్చి వచ్చి వచ్చా కాదు, అక్కడ ఎంత చక్కగా ప్రవర్తించాడు చెప్పడం మొదలెడితే మరో సుందరకాండ అవుతుంది. సరే, ఇంత చేసి ఆయన మొత్తం తగలబెట్టి వచ్చాడు. ఇదేం దూతండి, రాముడు హృదయం తెలుసుకున్నట్ట. అందుకే విశ్వనాథ వారు అంటారు, నన్ను చూసిరమ్మంటే కాల్చి వచ్చాడని తర్వాత లోకం అనొచ్చు, కానీ చూపులో అగ్గి కలవా అని చూడుమనుట కాల్చవలసిన దానిని కాల్చమనుట అన్నాడు ఆయన. చూపులో నిప్పున్నవాడిని చూసిరావయ్యా అంటే కాల్చిరావయ్యనే అర్థం కదా. చూపులో నిప్పున్నవాడెవడు? అగ్నినేత్రుడైనటువంటి పరమేశ్వరుడే, ఆయనే హనుమంతుడు, రుద్రస్వరూపుడు. అందుకు ఆయన పని ఎంత చక్కగా చెక్కబెట్టాడు. ఆ కాల్చేటప్పుడు ఎన్ని ఆలోచించాడు ఆయన, వాడికి ఇష్టమైన చోటు ముందు తగలబెడతాను, దాన్ని బట్టి వాడి ఇష్టానికి క్షేమానికి దెబ్బ మొదలయ్యిందని అది అర్థమవుతుంది వాడికి. నన్ను మామూలు వాళ్ళెవరు అరికట్టలేరు, అందుకు వాడు మహాబలాన్ని పంపుతాడు, దాన్ని సులభంగా కొట్టగలను. మామూలు వాడు ఆయన, రావణాసురులు 1000 మంది వచ్చినా సంహరించగలిగిన వాట. ఆయనే చెప్పుకున్నాడు, నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్, వారు నాకు సాటిరారయ్యా అని చెప్పాడు. ఈ మాట చెప్పేటప్పుడు రావణాసురుని చంపడానికి రాముడే రాక్కలే, నేనే చేయగలను అని గర్వించడం కాదు అక్కడ విషయం. రాముడు దూతనేనే, నేనే రావణాసురుని చంపగలనంటే ఇంక రాముడు అంతర్వాడు మీరు ఊహించుకోండి అని భయం వాళ్ళలో పుట్టించడం. అందుకు వచ్చిన ప్రతి రాక్షసుడి దగ్గర ఆ మాట అన్నాడు ఆయన విశేషంగా, నేను అవన్నో తెలుసా హనుమంతుణ్ణి అనలేదు ఆయన. జయత్యతిపులో రామో లక్ష్మణశ్చ మహాబలక రాజాజయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రశ్చ రామస్య అక్లిష్ట కర్మణః అని చెప్పిన రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్ దాసుణ్ణి, దాసుడికే ఇంత బలం ఉంటే ఇంక ప్రభువుకి ఎంత తెలుసా అనే భయం వాళ్ళలో పుట్టించాడు అందరిలో. ఒక్క కోతొచ్చి ఇంత పని చేసుకుపోతే మొత్తం సైన్యం వస్తే ఏమొస్తుందో అని మానసికంగా ముందు శత్రువుని దెబ్బతీశాడు. ఇదే ప్రమృషాయిచ్చ, అదే దూత చేసినటువంటి విషయం. మానసికంగా బలహీనం చేయడమే కాకుండా మొత్తం తగలబెట్టేశాడు. దానితో రావణాసురుడు తనకున్న సైన్యాన్నంతటినీ ఈ లంకని రిపేర్ చేసుకోవడంలోనే అయిపోయింది. ఇంకా వాళ్ళని ఎప్పుడు సమకూర్చుకుంటాడు? అందుకు వాళ్ళ శక్తి అంతా ఇప్పుడు యుద్ధం అంటే ఏది రిపేర్ చేయాలంటారు, వాళ్ళు రిపేరర్స్ అయిపోయారు మొత్తం. అలాగ వాళ్ళని అన్ని విధాలా వీక్ చేశాడు. ఇది రాజనీతి, అంత రాజనీతి కుశలుడు హనుమంతుడు. అందుకే దూత అయచా అని చెప్పారు. అందుకు రుద్రుడు దూతగా వచ్చాడు, 3 దూతలుగా మనకు కనిపిస్తారు. ఇక్కడ దూత అంటే ఇప్పుడు ప్రముషాయచ అని చెప్పుకున్న గీతాచార్యుడే పెద్ద దూతగా వెళ్ళాడు కదండి, శ్రీకృష్ణ రాయబారం ఎవరు మర్చిపోతాం. అందుకు దూత అయచా, అలాగే ఈయన దూత. చండీ సప్తశతి చూస్తే శివదూతి అని అమ్మవారికి పేరు. అర్థమేమిటి? ఆ రాక్షసుల దగ్గరికి వెళ్ళి మెసేజ్ పంపిందిట. ఎవరిని? వాళ్ళ ఆయన్ని పంపింది, నువ్వు వెళ్ళి చెప్పని. దీని అర్థం ఏంటంటే ఆ అమ్మవారి యొక్క జ్ఞానం అయ్యవారే కలిగిస్తారు, శివుడే గురువు శ్రీ విద్యకి. కనుక గురువు దూత వంటి వాడు, శివజ్ఞానం బాగా చెప్పి రాక్షస ప్రవృత్తులకు బుద్ధి చెప్తాడు, వినకపోతే కొడతాడు కూడా దృష్ణవేచ, క్రమంగా మొత్తానికి బాగు చేసుకుంటాడు. అందుకే దూత యచ, శివుణ్ణి దూతగా పంపింది గనక అమ్మవారికి శివదూతి అని పేరు కూడా వచ్చింది. అందుకు దూత యచ ఆ కథ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇక దూత శ్రీకృష్ణ పరమాత్మ. ఈ విధంగా దూతాయచ అంటే అవి కూడా ఈశ్వర స్వరూపాలే. అందుకని ఏ దూత దూతలండి అనడం కాదయ్యా, దూతయేనా అంత గొప్ప విశేషం. అందుకే దూతయేన పరమేశ్వరుడికి నమస్కారం. ఈ దూత అనే నామం వేదంలో మరకరుకుంది. ఎవరికి? అగ్నిం దూతం వృణీమహే అని వేదం చెప్తున్నది. దూతగా ఉన్న అగ్నిని అని అంటే అగ్నిని దూతగా వరిస్తున్నాం. దేనికి ఇతడు దూత? దేవతలందరికీ ఆహుతులన్నీ సమర్పణ చేసి తీసుకెళ్తాట. అలాగే మన నోటిని దూతగా వరిస్తున్నాం. ఎందుకు? దీని ద్వారా అన్నాన్ని ప్రతి ఇంద్రియానికి పంపిస్తాడు. అలాగే పరమేశ్వరుడు తన ఇంద్రియములుగా ఉన్న దేవతలందరికీ ఆయనే అందజేసుకుంటాడు, అగ్నిస్వరూపుడే. అందుకే అగ్నిని దూతగా అన్నారు. ఈ విషయం మనకి వేదంలో అనేక భాగాల్లో అగ్నిం దూతం వృణీమహి అగ్నిర్దేవానాం దూత ఆసీత్ అని ఒక చోట, త్వం దూత కవిరసి ప్రచేతాహ అని మరొక చోట, నువ్వు కవివి దూతవు ప్రచేతాహ గొప్ప చైతన్య స్వరూపుడవు అని నమస్కరించింది వేదం. అలాంటి ఆది అగ్నిస్వరూపుడైన పరమేశ్వరుడు దూతాయచ. ఆ దూత అయిన వాడు ఇంత పని ఎందుకు చేస్తున్నాడయ్యా అంటే ప్రహితాయచ, మనకి ప్రకృష్టమైన హితము కలిగించడమే ఆయన యొక్క స్వభావము స్వరూపము కూడా. ప్రహితాయచ అంటే సైనికులందరూ కూడాను ప్రభువు యొక్క హితాన్ని కోరేవారై ఉండాలి. అలా ప్రభువు యొక్క హితం కోరి ఎవరైతే యుద్ధం చేస్తున్నారో ఆ సైనికుల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారము అని దీని అర్థం. ప్రహితాయచ అంటే మన దగ్గర పెద్ద సైన్యం ఉంటుంది, కానీ ఆ సైన్యం మన కోసమే పనిచేస్తోందేమో అని భ్రమపడుతూ ఉంటాం, వాడు పక్కవాడికి సాయం చేస్తుంటాడు. అలా కాకుండా వాడు మనకు అనుకూలం కావాలి అంటే ప్రహితుడైన పరమేశ్వరుడు వాడికి బుద్ధి పుట్టించాలి, వాడు మనకు టోపీ పెట్టకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఎన్నని మనం చేసుకుంటామండి, కొందరు నమ్మక తప్పదు. అందుకే అన్నాడు వాడు, ద్రోహానికి పునాది ఏమిటంటే నమ్మకం అన్నాడు వాడు. స్నేహానికే కాదు, ద్రోహానికి కూడా అదే పునాది. నమ్మితే కదండి మోసం చేస్తాం, కానీ నమ్మికని నిలబెట్టుకునేవాడు ప్రహితుడు. వాడికి నిజంగా అన్ని విధాల ప్రభు యొక్క హితం కోరేవాడే ప్రహితుడు. అందుకు దూతకి, సైనికులకి, సేనాధిపతులకి, మంత్రులకి, మొత్తంగా పనిచేసే వారందరికీ ఉండవలసిన లక్షణం ప్రహిత లక్షణం. ఎవరి కోసం పనిచేస్తున్నారో, దేనికోసం పనిచేస్తున్నారో, ఆ ప్రహితత్వం, ఆ సిన్సియారిటీ భగవత్ స్వరూపం. అది ఆ గుణం భగవత్ స్వరూపం. ఇది విశేషం. రుద్ర విభూతులు ఆ దూత లక్షణం. నైపుణ్యం ఎంత ఈశ్వర స్వరూపమో, నిజాయితీ అంత ఈశ్వర స్వరూపం. ఆ నిజాయితీ కలిగి ఉండాలి, ఆ సత్యం కలిగి ఉండాలి, ఆ కపట రాహిత్యం కలిగి ఉండాలి. అదే ప్రహితాయచ అయినటువంటి స్వామి. నిషంగిణేచ ఇషుధిమతేచ, ఆ సైనికులు ఒక్కొక్కరు ఎలా ఉన్నారు చూడండి. ఖడ్గాలు పట్టుకు వెళ్ళేవారు కొందరు, ఇషుధిమతేచ అమ్ములు బుదులు పట్టుకు తిరిగేవారు కొందరు, తీక్ష్ణేశవేచ తీక్ష్ణమై పదును పెట్టిన బాణములు కలిగినటువంటి వారు కొందరు, ఆయుధినేచ ఒక్క బాణములే కాదు మనం వర్ణించడానికి వీలు లేని ఎన్ని ఆయుధాలు ఉన్నాయో అవన్నీ కలిగిన వారు కొందరు, ఆయుధాల్లో కూడా స్వాయుధాయ కొన్ని ఆయుధాలు కొందరే ప్రయోగించగలరు. అలాగా ఇప్పుడు పినాకం ఉంది, అది పరమశివుడు ఒక్కడే హ్యాండిల్ చేయగలడు, దేవతలు ఎవరు హ్యాండిల్ చేయలేరు. గాంధీ ఉంది, అర్జునుడు ఒక్కడే హ్యాండిల్ చేయగలడు దాన్ని. ఇలాగ స్వాయుధాయ కొన్ని ఉంటాయి. అర్జునుడి ధనస్సుకే గాంధీయం అని పేరు. ఇలాగ తనవైనటువంటి ఒక స్పెషల్ ఆయుధములు కలిగినటువంటి వీరుల రూపంలో ఉన్నవాడు స్వాయుధాయ. పరమేశ్వరుడు ఇన్ని రకాలుగాను ఉన్నటువంటి వాడు. ఇలా స్వాయుధాయ కలిగిన వాడు సుధన్వనేచ, ప్రశస్తమైన ధనువు కలిగినటువంటి వాడు. ప్రశస్తమైన ధనువులే నిన్న మనం చెప్పుకున్న ప్రణవాది ధనువులు. ఇక్కడ వరకు యుద్ధ వ్యవస్థను మొత్తం చూపించాడు. ఇన్ని సమకూడాక ఇంకా ఫలం అనేది ఆయన యొక్క అనుగ్రహమే. ఇన్ని విధములుగా తన భక్తుల్ని కాచుకుంటాడండి పరమేశ్వరుడు. ఇంత మహాబలంగా ఇక్కడ ఎవడో సైనికులు వచ్చి వాళ్ళల్లో ఉండవలసిన అవసరం లేదు. ఇలా ఈశ్వరుణ్ణి మనం వేడుకుంటే ఇన్ని శక్తులుగా మనలోనే ఆయన ఆవిర్భవించి మనల్ని కాపాడుకుంటాడు. అందుకు ఇన్ని శక్తులతో ఉన్నటువంటి యుద్ధ విద్యాస్వరూపుడైన పరమేశ్వరునికి నమస్కారం చేసుకుని అటు తర్వాత ప్రవాహ రూపంలో ఉన్న జలముల గురించి మళ్ళీ చెప్తున్నాడు. ఇక్కడ జల వ్యవస్థ సుర్చాయచ పచ్చాయచ కాట్యాయచ నీప్యాయచ సూజ్యాయచ సరస్సాయచ నాజ్యాయచ వైశంతాయచ కూప్యాయచ అవట్యాయచ వర్షాయచ అవర్షాయచ. ఇలా అంటూ ఉంటేనే మనకు ఎంత ఆనందం కలిగింది. ఇవన్నీ నీళ్ల గురించి చూడండి. ఇక్కడ సుర్చాయచ అంటే మనం ముందు చెప్పుకున్న శ్రోత్యాయ శ్రోతస్యాయచ అన్నట్టేది. పాదసంచారమైనటువంటి, పాదసంచారం అంటే కాలు కదలగలిగేటటువంటి పరిమాణంలో ఉండే లఘు మార్గములయందు ఉన్నవాడు, అంటే కాలిబాటలకు అంతర్యామి అయినటువంటి వాడు అని చెప్పారు. ఇక్కడ కాలిబాటల్లో కూడా పరమేశ్వరుడు ఉన్నాడు. ఈ బాటల విషయం మళ్ళీ వస్తుంది, అప్పుడు తెలుసుకుందాం. అదేవిధంగా సృత్యాయిచ అంటే గోష్పాదమంత జలం అంటాం మనం. ఆవు కాలి గిట్టలు మొదలైనవి కూడా కాలి బాటలకి సంబంధించిన విషయమే. అందుకు ఆ మాత్రం అడుగు పట్టేటంత మేర ఉండేటటువంటి జలములయందు ఉన్నవాడు పచ్చాయచ. కాలిబాటలు ఎలా ఉన్నాయో మహామార్గములు అలాగే ఉన్నాయి. రాజమార్గాలు మొదలైనవి అంటే మనిషి కాళ్లతో మాత్రమే వెళ్ళగలిగేవి కాలిబాటలు. వెహికల్స్తో సహా వెళ్లే వాటికి పథములు అని అంటారు. సుర్చాయచ పచ్చాయచ, ఆ పథముల్లో కూడా ఉన్నవాడు ఆయనేనండి. అంటే ఇదేమిటండి, మేమందరం రోడ్లు వేసుకుంటే అందులో ఆయన ఉంటాడంటారేమిటి మీరు అని. ఈ రోడ్లు వేసే ముందు ఆ రోడ్డు ఎలా వేయాలో మనసులో వేసుకున్నావా లేదా ఆ రోడ్డుని, అవునా లేదా? ఫలానా రోడ్డు వేయాలి అని నువ్వు ప్లాన్ చేసావు. ఈ ప్లాన్ ఎవడి వల్ల వచ్చింది? ఈశ్వర చైతన్యం చేతనే రోడ్డు వేసే బుద్ధి నీకు పుట్టిందే. ఆ పథముల యందు ఆయన ఎప్పుడు ఉంటాడు, కాలి మాటల యందు ఉంటాడు, పథముల యందు ఉంటాడు. అది తెలుసుకుంటే చాలండి. అందుకే భజే మార్గబంధుం అన్నారు అప్పయ్య దీక్షితులు. తోవల్లో బంధువుట శివుడు అంటే. ఆ కారణం చేతనే ఎక్కడికి డ్రైవింగ్కి వెళ్ళినా సుర్చాయిచ పచ్చాయిచ అనుకున్న కారుక్యతో చాలు. ఎందుకంటే రోడ్ల మీద వెహికల్స్ తిరిగేటటువంటి రోడ్లని పథములు అని అన్నారు కదా, మనకు క్షేమంగా మన వెహికల్ వెళ్తూ మిగిలిన వెహికల్ మనల్ని క్షేమంగా వెళ్ళనివ్వాలి అంటే పచ్చాయచ అని అనుకుంటూ ఉండాలి. పథములయందు అంతర్యామయ్య ఉన్నటువంటి స్వామికి నమస్కారము. అంటే పథములయందు కాలి బాటలయందు కూడా ఘోరాఘోర రూపాలతో ఉంటాడు. ఎంతో ఆనందంగా ఈల వేసుకుంటూ కాలి బాటల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఏముల్లో అలా గుచ్చుకుంటుంది, ఏదో ఏ తేలో ఆ మాత్రం ఆ తేలు ఆ కొండిని విసిరి కొట్టిపోతుంది. ఇంకా చాలు, ఈ అవస్థ రాకుండా ఉండాలంటే శృత్యాయచ ప్రతి చోట ఘోరాఘోర చైతన్యములున్నాయా లేదా?
2: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం .org రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వి నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోర్సెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునెరియ తమిళోసై. ఫిలాసఫికల్ డిస్కోర్సెస్ అండ్ పెరియ పురాణం లెక్చర్స్ ఇన్ తమిళ్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ శివతత్వం. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
3: Muchukunduru. Okasari. ఉమామహేశ్వరులిద్దరు కూడా కైలాసంలో ఉన్నటువంటి ఆ వనం మీద అక్కడ కైలాసంలో ఉన్నటువంటి వనంలో విహరిస్తూ ఉన్నారు. కామకేళి విలాసాలన్నీ కూడా జరుపుతూ ఉన్నారు. అలా విహరించి విహరించి సాయంత్రం దాకా వాళ్లు విహరించారు. ఇంతలో సూర్యాస్తమానం కావస్తూ ఉన్నది. వాళ్ళిద్దరూ కూడా అలసిపోయి ఒక విశాలమైనటువంటి బిలో వృక్షాన్ని చేరి ఆ వృక్షము కింద వాళ్ళిద్దరూ కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. పార్వతీదేవి కూర్చొని ఉన్నది. ఆమె ఒళ్ళో తలబెట్టుకుని ఈశ్వరుడు కౌళించి ఉన్నాడు. ఆ సమయంలో కాటుక నలుపు రోమాలు కలిగినటువంటి ఒక కోతి చెట్ల మీదుగా దూకుతూ ఆ మారేడు చెట్టు మీకు వచ్చింది. తన జాతి సహజమైనటువంటి చేష్టతో అది కోమలమైనటువంటి ఆ బిల్వ బలాలను ఆ బిల్వ దళాలు అన్ని కూడా తుంపి నేల మీద పడేస్తూ కూర్చుంది. ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి కోతి అలా ఒట్టిగా కూర్చోలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ బిల్వ దళాలు తుంపి నేల మీద పడేస్తూ ఉన్నది. అవి దైవికంగా గౌరీ సమేతుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క పాదాల దగ్గర పడుతూ ఉన్నాయి. ఈ రకంగా ఆ బిల్వ దళాలు పరమేశ్వరుని యొక్క పాదాల చెంత పడుతూ ఉన్నాయి. లెక్క పెడుతూ ఉన్నాడు ఈశ్వరుడు. 108 దళాలు పడ్డాయి. ప్రదోష కాలంలో ఈశ్వరుణ్ణి బిలో దళాలతో అందులోనూ 108 బిలో దళాలతో అర్చించటము అనేది మహా గొప్పదైనటువంటి మహత్తరమైనటువంటి విషయం. అప్పుడు వర్ణింప నలవుగానటువంటి చిరునవ్వుతో మెరిసే కళ్లతో పార్వతిగా వానరాన్ని చూడమని సవగి చేశాడు. ఆ మాత ఆ పార్వతీదేవిని వీక్షించింది. అప్పుడు ఈశ్వరుడు లేచి కోతిని దగ్గరికి రమ్మన్నాడు. పరమశివుడి యొక్క పలకరింపుతో అతి పరవశంతో ఆ కోతి క్షణంలో చెట్టు దిగి ఆది దంపతులకు ప్రదక్షిణం చేసి వాళ్ల పాదాలకు అభిషేకం చేసింది. పరమేశ్వరుడు అనుగ్రహాన్ని వర్షిస్తూ, ఓ వానరమా, 108 బిలో దళాలతో అందులోనూ ప్రదేశ కాలంలో నాకు అర్చన చేశావు. నువ్వు చాలా గొప్పదైనటువంటి పుణ్యకార్యం చేశావు. కాబట్టి గోలోకంలో మనువంశంలో నీకు ఉత్తమమైనటువంటి జన్మ కలుగుతుంది అని చెప్పేసి దీవించాడు. ఆశ్చర్యమైన విషయం, ఆ వానరం ఆనందించలేదు, రోదించటం మొదలుపెట్టింది. వానరం ఏడుస్తూ కూర్చుంది. ఆ శివుని యొక్క పాదాల మీద తన శిరస్సును ఉంచి శివ శివ శివ శివ అని హరహరా అని మాటి మాటికి ఆ ఈశ్వరుని స్తుతి చేస్తూ ఉన్నది. గుల్లుమై దుఃఖిస్తూ ఉన్నది. ఎందుకు దుఃఖిస్తోందో అర్థం కాలేదు. శివుడు అడిగాడు, వానరమా, నీకు వచ్చినటువంటి కష్టం ఏమిటి అని. అప్పుడు ఆ వానరం అంటుంది, ప్రభు, నిన్ను ఎవరైతే అడిగారో వాళ్ళకివ్వకూడదా వరం? నన్ను మనువంశంలో జన్మించమని అన్నావు, నాకెందుకయ్యా ఈ రకంగా నాకు వియోగం కల్పిస్తూ ఉన్నావు? మళ్లీ నీ పాదాలు చేరేటటువంటి అదృష్టాన్ని నాకు నువ్వు ప్రసాదించటం లేదు. ఎందుకయ్యా మహాదేవా నువ్వు నాతో ఆటలాడుకుంటావు? నాకు సాయుజ్యం ఇవ్వకూడదా? నాకు రాజ్యం ఇస్తాను అంటున్నావు, రాజుని చేస్తాను అని అంటున్నావు. ఇది నీకు ఏమైనా పాడిగా ఉన్నదా ధర్మమూర్తి? భూలోకంలో ధనము, వయస్సు, వంశము, ఉన్నతమైనటువంటి విద్య, సౌందర్యము మొదలైనవన్నీ కూడా మదాన్ని పెంచి పోషించి ఆ పరమేశ్వరుని కనుమరుగు చేస్తాయ్యా. అన్నింటినీ మించినటువంటి ఆ ప్రమాదం ఏమిటి అంటే రాజ్యభోగము. నన్ను రాజుని కమ్మని చెప్పావు, మనవంశంలో రాజుగా జన్మించమని చెప్పావు. నేను ఈ రకంగా హాయిగా, ఆనందంగా, తృప్తిగా, స్వేచ్ఛగా ఉండి నీ పాదాలను అర్చిస్తూ ఉన్నాను కదా, ఇది నీకిష్టం లేదా స్వామి అని పరిపరి విధాల బలి బతిమాడుతూ ఆ వానరం దుఃఖిస్తూ ఉన్నది. అప్పుడు శివుడు ఆ వానరాన్ని దగ్గరకు తీసుకుని, వానర శ్రేష్ట శాంతించవయ్యా, ప్రదోష సమయంలో ఒక్క బిల్వంతో నాకు అర్చన చేసినట్లయితే అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అజ్ఞానంతో గాని, జ్ఞానంతో గాని, కాకతాళీయంగా గాని ఎలా చేసినప్పటికీ నా పూజ అనేది రాజభోగాలను ఇస్తుందయ్యా. విరక్తుడైనటువంటి వాడు ప్రదోష కాలంలో నన్ను సేవించి ముక్తుడవుతాడు. అంతేగాని ఏ విధంగా అర్చన చేసినప్పటికీ అది భక్తి ముక్తి ప్రదము అని చెప్పేసి శాస్త్ర నిర్ణయమైంది. అందుచేత ఒక్క జన్మను పొంది దైవభోగాలన్నీ అనుభవించి ఆ తరువాత నన్ను ఎరిగి నా దగ్గరకు వస్తావయ్యా, నా పదాన్ని పొందుతావు, కైలాసాన్ని చేరతావు. కాబట్టి నువ్వు ఏ రకంగానూ శోకించద్దు, నువ్వు భూలోకంలోకి వెళ్ళు, మనువంశంలో రాజుగా జన్మించవలసింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ వానరం అంటోంది, మహానుభావ, ఓ పరమేశ్వర, నా పూర్వజన్మంతా నాకు గుర్తుండాలి, నాకు గతం స్మృతులన్నీ కలగాలి, అలా కలగాలి అంటే ఈ ముఖమే నాకుండాలి, కాబట్టి నేను రాజుగా జన్మించినప్పటికీ కూడా నాకు ఈ కోతి ముఖం ఇలాగే ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించవలసింది అన్నది. అలాగే జరుగుతుంది అన్నాడు శివుడు. అంతర్ధానమైపోయాడు ఆ కోతి. మనువంశంలో ముచుకుందుడు అనే పేరు కలిగినటువంటి రాజుగా జన్మించింది. ఈ ముచుకుందుడు వేద వేదాంగ విదుడు, ధర్మవేత్త, సర్వశాస్త్ర పారంగతుడు, అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు. రాజ్యంలో ప్రజలందరినీ కూడా తన కన్న బిడ్డల్లాగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ఇంద్రుడు స్వర్గాన్ని ఎలా అయితే పరిపాలిస్తూ ఉన్నాడో అలాగే అతడు ఈ భూలోకాన్ని, ఈ భూమండలాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అంతేకాదు దేవతలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినప్పటికీ కూడా ఇతడిని సహాయంగా పిలుస్తూ ఉన్నారు. క్రమంగా ఇతడికి ఇంద్రుడు స్నేహితుడైపోయాడు. ఒకసారి దేవదాన సంగ్రామం జరుగుతోంది. ఆ సంగ్రామంలో దేవతలకు సహాయం చేయటం కోసము అని చెప్పేసి ఈ ముచుకుందుడు కబురు చేశారు. ఆ సమయంలో ముచుకుందుడు దేవతలకి బాసలుగా నిలిచాడు. సరే చివరికి ఆ యుద్ధంలో దేవతలే జయించారు. అప్పుడు ఇంద్రుడు ఈ ముచుకుందుడిని, అతడి చేసినటువంటి సహాయాన్ని మెచ్చుకుంటూ ముచుకుందుడిని చాలా గొప్పగా సన్మానించాడు. అర్ధసింహాసనం ఇచ్చి సన్మానించాడు. ఆ తర్వాత అతనికి కోతిముఖం ఉన్నది కదా, ఆ కోతిముఖం కాస్త పోయి మన్మథాకృతి ప్రసాదించాడు. బృహస్పతి ఆశీర్వదించాడు. అప్సరా స్త్రీలందరూ కూడా ఇతన్ని సేవించారు. ఆ తర్వాత ఇంద్రుడితో పాటుగా ఐరావతం ఎక్కి స్వర్గవీధుల్లో విహరించి ఇంద్రుడి భవనానికి వచ్చాడు. అచ్చట ఆ శశీదేవి ముచుకుందుడిని విష్ణుమూర్తి స్వరూపంగా ఆహ్వానించి ఆదరించింది. ఈ ముచుకుందుడు, దేవేంద్రుడు ఇద్దరూ కూడా ఆకాశగంగలో స్నానం చేశారు. దేవేంద్రుని యొక్క పూజామందిరంలో ప్రవేశించారు. అది మణిమయ నిర్మితమైనటువంటిది. దివ్యమైనటువంటి పరిమళాలన్నీ కూడా వేదలతో ఉన్నది. ముజుకుందుణ్ణి అక్కడ కూర్చుని అక్కడ భస్మరుద్రాక్షాది లాంఛనాలాంఛితుడైనటువంటి స్కాందమూర్తి అయినటువంటి ఆ శివుణ్ణి అర్చన చేశాడు ఈ ముచుకుందుడు. పార్వతీ స్కంద సమేతమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి చూసి రోమాంచితుడయ్యాడు. ఈశ్వర వాక్కుని స్మరించుకుని అతడు శివుణ్ణి మనసారా స్తుతించాడు. ఆ రహస్య పారవశ్యానికి సంప్రీతుడైనటువంటి ఆ శంకరుడు అతడితో, నాయనా ముచుకుంద, నన్ను భూమి మీద ప్రతిష్ఠించి ఆరాధించవలసింది అని ఆదేశించాడు. పొయ్యలో ఉన్నటువంటి ఇంద్రుడికి మాత్రం ఈ వాక్కు వినపడలేదు, కాని ముచుకుందుడు విన్నాడు. ఉపాసన పూర్తయింది. ఆ తర్వాత సెలవు తీసుకున్నటువంటి ఆ భూపతి ముచుకుందుడు ఇంద్రుణ్ణి, నేను వెళ్ళొస్తాను ఇంద్ర, నాకు సెలవు ఇప్పించు అని అడిగాడు. వెళ్లిపోతూ ఉన్నటువంటి ఈ ముచుకుందుణ్ణి, నీ కోరిక ఏమిటి అని అడిగాడు ఇంద్రుడు. అప్పుడు అతడు, నీకు నా యందు స్నేహభావం ఉన్నది కదా, అందుకని నీ పూజామందిరంలో ఉన్నటువంటి ఆ సోమ స్కందమూర్తిని నాకివ్వవయ్యా అన్నాడు. నేను భూలోకంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి నేను పూజించుకుంటాను, ఆ విగ్రహాన్ని నాకిచ్చేయి అన్నాడు. చిరునవ్వు చెడనటువంటి ముఖంతో ఇంద్రుడన్నాడు, సఖా, నువ్వు అడిగినది చాలా బాగున్నది, అయితే ఈశ్వరుడి యొక్క విగ్రహము అనేది విష్ణుచే ప్రసాదించబడింది, కాబట్టి నువ్వు ముందుగా వెళ్లి విష్ణుమూర్తి యొక్క అనుజ్ఞ తీసుకో, అప్పుడు నీకు నేను ఈ విగ్రహాన్ని ఇస్తాను అన్నాడు. సరే, ముచుకుందుడు వైకుంఠానికి వెళ్లాడు. శ్రీహరిని అనేక రీతుల కీర్తించాడు. శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అన్నాడు. తన కోరికను విన్నవించుకున్నాడు. హరి ఒక్క క్షణం ఆలోచించి, పరమేశ్వరు యొక్క ఆజ్ఞ అయిందయ్యా, అలాగే నువ్వు ఆ విగ్రహాన్ని తీసుకెళ్లవలసింది అన్నాడు. అప్పుడు ముచుకుందుడు ఇంద్రుడి దగ్గరకు వచ్చి, విష్ణుమూర్తి యొక్క అనుజ్ఞ అయింది కాబట్టి ఆ విగ్రహాన్ని నాకు ఇవ్వవలసింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఇంద్రుడు మహా దుఃఖించాడు. అయ్యో, ఏ విధంగానయ్యా ఈ మూర్తిని ఇవ్వటం, నా బతుకంతా శూన్యమైపోతుంది కదా, అతనికి ఇచ్చినటువంటి మాట నేను ఏ రకంగా నిలబెట్టుకోగలుగుతాను అని విచారించాడు. కొంతసేపు అయిన తర్వాత, ఏమైనా ఇంద్రుడు కదా జిత్తుల మారి, అందుకని రహస్యంగా విశ్వకర్మని పిలిపించి, ఇదిగో తన దేవతా మందిరంలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుడి యొక్క విగ్రహానికి ప్రతిరూపంగా ఇంకొక విగ్రహాన్ని నకలు తయారు చేయించి ముచుకుందుడికి ఇచ్చి పంపించాడు. ముచుకుందుడు అదే అసలైనటువంటి విగ్రహము అని భావించి దాన్ని తీసుకుని భూలోకానికి వెళ్లిపోయాడు. భూమి మీద దాన్ని ప్రతిష్ఠించబోతూ ఉన్నాడు. అప్పుడు ఈశ్వరుడు అతనికి కనిపించి, నాయనా, మోసం జరిగిపోయింది, నువ్వు అసలైనటువంటి విగ్రహాన్ని తెచ్చుకోలేదు, ఇంద్రుడు నీకు నకిలీ విగ్రహాన్ని ఇచ్చాడయ్యా అని చెప్పాడు. సరే, ఈ కృత్రిమైనటువంటి విగ్రహాన్ని తీసుకుని ముచుకుందుడు మళ్లీ ఇంద్రుడి దగ్గరికి వెళ్లాడు. అయ్యో, అలా జరిగిపోయిందా, పొరపాటు జరిగిపోయింది అని ఆ విగ్రహాన్ని తీసుకుని ఇంకో దాన్ని ఇచ్చి పంపించాడు ఇంద్రుడు. దాన్ని తీసుకొచ్చి మళ్లీ ప్రతిష్ఠించబోయాడు ముచుకుందుడు. మళ్లీ అలాగే చెప్పాడు ఈశ్వరుడు. ఈ రకంగా 6 సార్లు జరిగిపోయింది. ఇక 7వ సారి ఇక లాభం లేదు అని ఈ రాజర్షి ఆ ఇంద్రుడి దగ్గరికి వెళ్లి, దేవేంద్ర, నన్ను మోసం చేయొద్దు, ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ నెరవేర్చవలసింది, లేకపోతే నీకు కలి యొక్క దోషం ఉంటుంది, కలి పురుషుడు ప్రవేశిస్తాడు అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు కొంచెం ఆలోచించినటువంటి వాడై తన దేవతార్చనలో ఉన్నటువంటి ఆ దేవతా మందిరంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి ఈయన చేతికిచ్చాడు. ఇచ్చి, నాయనా, ముచుకుంద, నెమలి కన్నుల గొడుగు, శంఖము, జవాది పూలు, కలువల దండ, కర్పూర లేపనము ఇవన్నీ నియమ నిష్టానుసారంగా సమర్పిస్తూ ఈశ్వరుణ్ణి అర్చించవయ్యా అన్నాడు. ముచుకుందుడు భూమికి తిరిగి వచ్చి అతడ అన్నింటితోనూ సర్వోన్నతమైనటువంటి స్థలంగా కమలాలయాన్ని గుర్తించి అక్కడ ఈ ఉమామహేశ్వరుణ్ణి ఆరు స్థానాల్లో ఆయన యొక్క కళలను ప్రతిష్ఠించి నిత్యము కూడా ఆ పరమేశ్వరుణ్ణి అర్చిస్తూ శాశ్వతమైనటువంటి కీర్తి గడించాడు. ఈ రకంగా పరమేశ్వరి యొక్క ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కలిగినటువంటి ఆ ముచుకుందుడు ఇంద్రుడి యొక్క దేవతా మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క స్కాందమూర్తిని ఆ ఉమామహేశ్వరుని ఆ పరమేశ్వరుని యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి భూలోకంలో ప్రతిష్ఠించుకుని నిత్యము పూజిస్తూ ఉండిపోయాడు.

ఆత్మగమయాక్షాగచ్చాయమయాభవం జరక్ష భావస్పరిశయ జరక్ష మనం నమదానాయ

ప్రదయాధ్రువాసేమూహం దృక్ష్యేభ్యశ్వం భస్వేభ్యశ్వం భస్వేభ్యమ

శ్రీహరివర్షనామహాయశ్చతురామస్య ముద్యస్య దేవానధ్యాయం గదా ఇంద్రవరోజవిపురస్తాదపాదవనోజవా

ప్రాక్షది పరస్తాదల్వాహే పరస్తాదల్వాహే మనుష్యాగోమేవ్రోహిమపాహే తత్కరోక్ష పవనయ పితాం దేవ దేవ

ఉపలకం నిఖరదత్తమేవాగ్రపరిసందరస్ చిరస్మాత్ సందన్నానంతరతః కాలాన

0: ేజస్థిర్ధయుద్ధానం ప్రాణోపరవాహమో అధిగమేష్మాహమీకాశిఖాదశ్యౌఖం గచ్చతి
1: ఓం నమః శివాయ.
2: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org. Oh.

0: अष्टाविंशद्वादश
1: त्रयोदशोऽध्यायः
2: ॐ ॐ नमः शिवाय।
3: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
4: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org, the next program is Spiritual Discourse. In this, you are about to listen Dakshinamurti Stotram, presented by Swami Sri ఆత్మానంద గిరిజీ మహారాజ్. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ.
5: ఓం ఓం ఓం. ఆదిగురు శంకరాచార్య విరచిత్ దక్షిణామూర్తి స్తోత్ర కా ప్రసంగ హై.
6: విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ

బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాం నిర్వికల్పం పునః మాయాకల్పితదేశకాలకలనా వై

తమనుభాత్యేతత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం శ్రీ దక్షిణామూర్తయే దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం

ఆసక్తినః మాయా శక్తి విలాస కల్పితమః వ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. భ్రాంత వృషంవాదిన సంసార మే అనేక మతవాద వాలే హై, మతభేద వాలే హై, అనేక వాద ప్రసిద్ధ హై. చార్వాక్ వాద, దేహాత్మవాదీ లో, ప్రాణాత్మవాదీ లో, ఇంద్రియాత్మవాదీ, చంచల్ మన్ కో హీ ఆత్మా మాన్నే వాలే, మనాత్మవాదీ, బుద్ధ్యాత్మవాదీ ఔర్ శూన్యాత్మవాదీ, యే సబ్ సంసార మే దర్శన్ కే బారే మే, ఆత్మా కే బారే మే భ్రాంత హైన్ ఔర్ ఉసీ కే చల్తే యే కహతే హైన్ కి యహీ మత్ ఠీక్ హై, యహీ సిద్ధాంత ఠీక్ హై, ఇసీ సిద్ధాంత కో మానో తో తుమ్ సుఖీ రహోగే. తో సబ్సే పహలే బతాయా థా దేహాత్మవాదీ. ఇస్కా ఖండన్ కర్తే హువే సురేశ్వరాచార్య జీ నే బడే యుక్తి సే సబ్ కా ఏక్ ఏక్ కా ఖండన్ కియా హై. దేహాదీనాం జడార్థానాం పాషాణం బదనాత్మనాం కథం భవేత్ అహం భావ సమావేశం వినేసితుః. యే జడాదీనాం, ఆదిపద్ సే సభీ కో లే లేనా, జో జడ్ పదార్థ హై, క్యోంకి ఇన్కా ఉపాదాన్ కారణ హీ జడ్ హై ఔర్ జడ్ ఉపాదాన్ కారణ కా హీ పరిణామ్ యే దేహ, ఇంద్రియ, ప్రాణ, మన్, బుద్ధి, యే సబ్ ఉసీ జడ్ ఉపాదాన్ కారణ కా హీ కార్య హై, పరిణామ్ హై. పాషాణవత్ అనాత్మనా, పత్థర్ కీ తరహ హై యే సబ్, మిట్టి కీ తరహ హై, పత్థర్ కీ తరహ హై. పాషాణవత్ అనాత్మనా, ఐతరీయ ఉపనిషద్ మే యే ప్రసంగ ఆయా హై. పరమాత్మా నే అప్నీ ఇచ్ఛా సే, అప్నీ సంకల్ప సే, మాయావృత్తి కే ద్వారా అనేక ప్రకార కే జీవ శరీర కా నిర్మాణ కియా. ఔర్ సారే జీవో కా, జీవ శరీరో కా నిర్మాణ కియా ఔర్ థోడే దూర్ ఖడే హోకర్ దేఖా. యే మాయా యా ప్రకృతి ఉపాదాన్ కారణ సే మైనే ఇన్ శరీరో కో బనాయా తో సహీ హై, దేఖూ కైసా హై, క్యా కర్తే హై యే, లేకిన్ బిల్కుల్ నిశ్చేష్ట పత్థర్ కి తరహ పడే రహ గయే యే లోగ్. కుశల్ సే కుశల్ కారీగర్ యది బడియా సే బడియా మార్బల్ కా పత్థర్ లేకర్ బడీ కుశలతా పూర్వక్ వహ మూర్తి బనాతా హై, లేకిన్ వహ మూర్తి జహాం బనాయా, జిస్ రూప్ మే బనాయా, వహీ వహ మౌన్ పడా రహతా హై, నిశ్చేష్ట పడా రహతా హై. ఇసీ తరహ పరమాత్మా నే ఇన్ తమామ్ జీవో కా శరీర్ నిర్మాణ కియా అలగ్ అలగ్ ఔర్ దేఖా, జడ్ మూర్తి కి తరహ పడా రహా, నిశ్చేష్ట పడా రహా. తబ్ పరమాత్మా నే యే సంకల్ప కియా, మేరే ప్రవేశ కే బినా యే కైసే చేష్టా కర్ పాయేగా, క్యోంకి చైతన్య తో కేవల్ మే హూం, మేరే అలావా సభీ జడ్ హై
और जब तक मैं इनमें आत्मा रूप में प्रवेश नहीं करूंगा तब तक ये कुछ नहीं कर पाएंगे, जड़ के जड़ बने रहेंगे। वाणी बोल नहीं पाएगी, आंख देख नहीं पाएंगे, कान सुन नहीं पाएंगे, जिह्वा चख नहीं पाएगी, नाक सूंघ नहीं पाएगा, हाथ नहीं चल पाएगा, पांव नहीं चल पाएंगे, शरीर में कोई चेष्टा नहीं होगा, प्राण स्पंदित नहीं हो पाएगा। बहुत विचार किया उसके बाद, इसमें मेरा प्रवेश करना बहुत जरूरी है, तभी यह सार्थक होगा। ऐसा निश्चय करके परमात्मा ने इस शरीर में प्रवेश किया। ये ऐतरीय उपनिषद का प्रसंग है। और आश्चर्य की बात है कि परमात्मा के चैतन्य का प्रवेश होते ही ये शरीर पूरा का पूरा चेष्टा करने लग गया, इंद्रियां अपने अपने काम करने लग गए, आंख अपना विषय देखने में समर्थ हो गया, कान अपने विषय शब्द सुनने में समर्थ हो गया, वाणी अपने विषय और शब्द बोलने में समर्थ हो गया, नाक अपने विषय गंध सूंघने में समर्थ हो गया, ये सब स्वतंत्र रूप से अपने अपने कर्म करने में सक्षम हो गए। लेकिन ये तभी ये सक्षम हुए जब वो परमात्मा आत्मा के रूप में प्रवेश हुआ। सुरेश्वराचार्य जी ने इन तमाम मतवाद का खंडन करते हुए निषेध कर दिया कि तुम्हारा जो शरीर है, इसको तुम जो आत्मा मान रहे हो, इसकी वास्तविकता क्या है, कैसी है, पता है तुम्हें? ये तो जड़ है, पत्थर की तरह है। यदि शरीर से भिन्न आत्मा का इसमें प्रवेश न होता तो ये तो जड़ का जड़ पड़ा रहता, जैसे मूर्तिकार की मूर्ति पड़े रहता है। और ये आश्चर्य है कि परमात्मा में और उस मूर्तिकार में इतना ही अंतर है। परमात्मा यदि उस पत्थर की मूर्ति बनाता तो उसमें बनाने की क्षमता भी है और उसमें आत्मा के रूप में प्रवेश करने की भी क्षमता है, और प्रवेश कर जाता, किया ही है देख लो। और मूर्तिकार में यही एक अड़चन है कि वो बना तो सकता है लेकिन उस मूर्ति में वह आत्म रूप में प्रवेश नहीं कर सकता है। परिणाम है कि चाहे कितने ही सुंदर मूर्ति बनाओ, वह जड़ का जड़ पड़ा रहता है, उसमें चेतनता नहीं है। चेतनता आपके भावना से उसमें आरोप करना पड़ता है, तब प्राण प्रतिष्ठा की जाती है, फिर भी वह जड़ के जड़ रहते हुए भी पत्थरावच्छिन्न चैतन्य आपकी भावना को सुनने में समर्थ होता है, तभी आपकी प्रार्थना फलीभूत होती है। ये प्राण प्रतिष्ठा की विधि है। सामान्य चैतन्य तो हर पत्थर में है ही है। आप प्रश्न कर सकते हो, जब उन पत्थरों को, उन मूर्तियों को जड़ ही मानना है तो जड़ का हमारे साथ क्या संबंध है? फिर हम उनकी प्रतिष्ठा करके हम उसकी अर्चना और पूजा आदि क्यों करें? उसके सामने खड़े होकर प्रार्थना क्यों करते हैं महाराज, यदि वह वास्तव में जड़ है? तो विशेष चैतन्य की अभिव्यक्ति न होने पर भी सामान्य चैतन्य उसमें विद्यमान है, और प्राण प्रतिष्ठा के विधि से वह सामान्य चैतन्य सक्रिय होता है, आपकी भावनाओं से संबंधित होता है, तब प्राण प्रतिष्ठित मुन विग्रहों में आपाततः देखने में जड़ होने पर भी तदवच्छिन्न चैतन्य वेदांत की प्रक्रिया अनुसार वहां सामान्य चैतन्य विद्यमान है, वही सामान्य चैतन्य आपकी भावनाओं से अनुप्राणित होकर, आपकी भावनाओं से अभिप्रेरित होकर आपकी अभिलषित वरदान देने में समर्थ होता है। देहा